Rainbow 101.9 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 22వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. అందరికీ హనుమంతుడి జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి అనేది హిందువుల ముఖ్యమైన పండుగల్లో కూడా ఒకటి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినంగా ఎంతోమంది భక్తులు శ్రద్ధలతో పూజలను చేసుకుంటూ ఉంటారు. అయితే హనుమంతుడు భక్తి, బలం, ధైర్యం, నిజాయితీకి ప్రతీకగా భావిస్తూ ఉంటాం. అలాగే ఆయన శ్రీరాముడికి పరమ భక్తుడు కూడా. అందువల్లే హనుమాన్ జయంతికి హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఆయన్ని కొలుచుకుంటూ ఉంటాం. అసలు హనుమాన్ అన్న పేరులోనే ఆ ధైర్యం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక వాయుదేవుని ఆశీర్వాదంతో పుట్టిన మన ఆంజనేయ స్వామి చిన్నప్పటి నుంచి అతనికి అపారమైన శక్తులు ఉండేవి. శ్రీరాముడికి సేవ చేయడం తన జీవిత ధ్యేయంగా భావించేవాడు హనుమంతుడు. ఇక సీతమ్మను వెతకడం కానీ, లంకా దహనం చేయడం కానీ, సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం కానీ, ఇలా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన ఆయన జన్మదినం ఈరోజు. ఎంతోమంది పొద్దున్నే స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీస మరియు సుందరకాండ పారాయణం కూడా చేస్తూ ఉంటారు. కొందరు ఉపవాసం కూడా ఉంటారు. ఇక ఆలయాల్లో వర్ణమాలలు సమర్పించడం కానీ, బెల్లం వెనను నైవేద్యంగా పెట్టడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకొక సేవాభావం, ధైర్యం, వినయం, సమాజంలో ఏ విధంగా మెసులుకోవాలి, ఎలాంటి సందర్భాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఆ హనుమంతుడి పేరులోనూ ఆయన నామస్మరణలోనూ తెలుస్తుంది అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆంజనేయ స్వామి అనగానే మనకు బాగా గుర్తొచ్చే దేవాలయం ఏది అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా దగ్గర కొండల మధ్య అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలతో నిలిచిన ఒక ప్రసిద్ధ క్షేత్రం. అయితే ఈ ఆలయానికి ఒక కథ ఉండండి. ఒక గొర్రెల కాపరి అడవిలో విగ్రహాన్ని కనుగొని అక్కడ చిన్న గుడిని నిర్మించాడట. తర్వాత కాలంలో భక్తుల సహకారంతో ఇది పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన దైవం ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆయనతో పాటుగా శ్రీరాముడు, సీతాదేవి అమ్మవారు, అలాగే లక్ష్మణ స్వామి వారి విగ్రహాలు కూడా ఉంటుంటాయి. అయితే ఇక్కడి ప్రత్యేకత ఏంటి అంటే కొండల మధ్య ఉన్న ప్రశాంత వాతావరణం మరియు భక్తుల విశ్వాసం. ప్రతి మంగళవారం మరియు శనివారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారట. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజున ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుంది అని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. ఆ ఆలయానికి చేరువైన వారు చాలామంది విద్య కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం, తమ తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇలా కొండపైకి వెళ్లే మార్గంలో కనిపించే ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ప్రశాంతంగా, ఇంకా సమ్మర్ కాబట్టి అలా అలా వెళ్ళిరావచ్చు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ అన్నమాట.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. దేవతామూర్తులకు చేసే అభిషేకాల్లో పంచామృతం అనేది చాలా అత్యంత ప్రధానమైనది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ ఐదు కలిపి ఆ మిశ్రమాన్ని పంచామృతం అని అంటూ ఉంటాం. దేవుడికి అభిషేకం చేసిన తర్వాత భక్తులకు అదే పంచామృతాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. పాలు పవిత్రతను, పెరుగు పటుత్వాన్ని, అంటే ఆ నెయ్యి తేజస్సును, తేనె మధుర స్వభావాన్ని, చక్కెర ఆనందాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక భగవంతుడికి వీటితో అభిషేకం చేయడం వల్ల మనలోని అరిషడ్య వర్గాలు తొలగి చిత్తశుద్ధి కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం. ఇక పంచామృతం శరీరానికి శక్తిని అందిస్తూ ఉంటుంది, పోషకాలను అందిస్తుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి పోషణ కూడా అందిస్తూ ఉంటాయి. తేనె, పంచదార తక్షణ శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే ఈ మిశ్రమం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా తోడ్పడుతుంది. దేవాలయాల్లో ప్రసాదంగా స్వీకరించే ఈ పంచామృతం ఆధ్యాత్మికంగా మనసులో దైవచింతన పెంచి ఆరోగ్యపరంగా శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. అందుకే సనాతన ధర్మంలో పంచామృత అభిషేకానికి, ప్రసాదానికి విశిష్ట స్థానం అనేది ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఫ్రమ్ రెయిన్బో 101.9. ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఎలాంటి పనిని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా సరే, మన ఆరోగ్యం బాగుండాలి. మనం ఫిట్గా ఉంటేనే తప్ప మనం ఏ పని చేయలేం కదా. శారీరకంగా అయినా మానసికంగా అయినా సరే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. మంచి ఫిట్నెస్ ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉండడమే కాదండి, జీవితంలో ఉత్సాహంగా పనిచేయగలుగుతాడు, ఆ పనిని సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నించగలుగుతాడు కూడా. అంటే ఫిట్నెస్ అంటే కేవలం శరీర బలం మాత్రమే కాదు, చాలా చక్కగా ఉన్నాను నేను, ఎలాంటి పనినైనా సరే చాలా ఉత్సాహంగా చాలా బలంగా చేయగలుగుతాను అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ శరీర ఆరోగ్యానికి సంబంధించి చాలా వీక్గా ఉండిపోతూ ఉంటారు. సరైన ఆహారం తీసుకోవడం కానీ, క్రమమైన నిద్ర ఉండడం కానీ, వ్యాయామం, మంచి అలవాట్లు కలిగి ఉండడం కూడా ఫిట్నెస్లో ఒక భాగమే. నేటి కాలంలో చాలామంది గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్లనో లేదా ఫోన్ని అదే పనిగా చూస్తూ ఉండడం వలనో ఇలా ఆరోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల ప్రతిరోజు కొంత సమయం వ్యాయామానికి, మన శరీర ఫిట్నెస్కి ఉపయోగించడం చాలా అవసరం. నడక కానీ, పరిగెత్తడం కానీ, యోగా కానీ లేదా సైక్లింగ్ కానీ, ఇలా వ్యాయామం ద్వారా శరీరాన్ని కాస్త దృఢంగా ఉంచుతాయి. కాబట్టి ఎంతో కొంత సమయాన్ని రోజులో ఒక అర్ధగంట కానీ గంట కానీ కనీసం నేనంత కేటాయించలేను అని అనుకుంటే కేవలం

0: 10 నిమిషాలైనా సరే ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ ఆ 10 నిమిషాల్లో కూడా మనం ఏ పని చేస్తున్నాము, ఈరోజు ఎన్ని పనులున్నాయి, అవుతాయా లేదా, ఇవన్నీ ఆలోచనలన్నీ ఆలోచిస్తే ఆ 10 నిమిషాలు వ్యర్థమైపోతాయి. కాబట్టి 10 నిమిషాలు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చొని కాస్త వ్యాయామం చేసుకున్నారు అంటే మనస్సు, మన బ్రెయిన్ రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయి అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇంకా వింటున్నారు, ఎప్పుడు రావులే కొన్ని అక్క.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సంగీతం గంతటి కృష్ణ, రచన వరకొప్పల యాదగిరి, ఆలపించిన వారు వరకొప్పల యాదగిరి. సంపంగి చిత్రం నుంచి అందమైన కుందనాల బొమ్మర అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. చాలామంది చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ అందులో కొన్ని మనం పాటిస్తూ ఉంటాం, కొన్ని మనం పాటించకుండా ఉంటాం. మనం ఏదైతే పాటించకుండా ఉంటామో అవే కొన్నిసార్లు మన జీవితానికి బ్యాడ్ లక్ మారుతూ ఉంటాయి. అరే పాటిస్తే బాగుండేది కదా, వింటే బాగుండు కదా, చేస్తే బాగుండే కదా అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనకి మనం ఒక పాటికి ఒక 10 సార్లు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మనం మాత్రమే తీసుకోవాలి, వాటికి బాధ్యత మనం మాత్రమే కావాలి అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: సరే మామ గారే స సంగ ప్రసన్న.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సాధారణంగా వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, ఏదో ఒక విధంగా ఎక్కడికైనా సరే ఏదైనా ప్రయాణం కానీ తీర్థయాత్రలు కానీ ఇలా చేయాలి అనుకుంటారు. కానీ వేసవి సెలవుల్లో ఎక్కువగా కుటుంబ సమేతంగా మొదట డిజిటల్ బేస్ ప్రయాణాలు చేయడానికి చాలా చాలా మక్కువ చూపించేవాళ్ళనమాట. స్నేహితులు బంధువులతో సొంతూరుకో లేదా దైవ దర్శనాలకో చల్లటి ప్రదేశానికో ఇలా వెళ్ళాలని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఎంత సరదాగా ఉంటుంది కదా ఆ ప్రయాణం అనేది, పని ఒత్తిడి నుంచి దూరంగా ప్రకృతికి కాస్త దగ్గరగా అలనాటి జ్ఞాపకాలని కాస్త నెమరు వేసుకుంటూ బంధువులతోని స్నేహితులతోని అలా అలా గడిపేస్తున్నాము అంటే పాత అలవాట్లు అభిరుచులు ఇవన్నీ కూడా మనకు తడుతూ ఉంటాయి. తలుచుకుంటూ ఆ ప్రయాణం ఇచ్చే అనుభూతి ఉంటుంది, వర్ణించలేం కదూ. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ సరదా సమయంలోనూ స్త్రీలు కాస్త పనికే పరిమితం అవుతూ ఉంటారు. ప్రయాణంలో కావాల్సిన సామాన్ల నుంచి పిల్లల అవసరాల నుంచి పెద్దల మందులు కావచ్చు, కాలక్షేపానికి కావాల్సిన వస్తువులు కావచ్చు, అన్ని బాధ్యతలు వాళ్ళు మాత్రమే చూసుకుంటూ ఉంటారు. అది రైలు అయినా బస్ అయినా కార్ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కటి వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు కదా. ఆలోచించండి, వాళ్ళకి సహాయంగా మనం కూడా కాస్త ఒక చెయ్యి వేసాము అంటే ఇంకా బాగుంటుంది ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం మిక్కిజీ మేయర్, రచన భువనచంద్ర, ఆలపించిన వారు మరో మనో అండ్ రమ్య బెహ్రా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి గువా గోరింకతో అంటే ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: న్యాయము.
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ లక్ష్మి. నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్లో నిల్వే స్టేడియంలో విద్యా వారోత్సవాలను నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. క్యూర్ పరిధిలో 1761 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పాఠశాలలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత విద్యనని, రాష్ట్ర బడ్జెట్లో రానున్న కాలంలో 15% విద్యాశాఖ కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేస్తామని గవర్నర్కు తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 12వ తేదీ నుంచి విద్య విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు జరుపుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ నిన్న సవరించిన షెడ్యూల్ జారీ చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. చైర్పర్సన్తో పాటు 6 సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, ఎన్ రాధాబాయ్, ఉజ్మా అషయ్ షకీరా నియమితులయ్యారు. వీరు 5 ఏళ్లపాటి పదవుల్లో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య వివాదాల పరిష్కారానికి అన్ని హైకోర్టులు, జిల్లా స్థాయిలో ఫిర్యాదు పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో తగిన ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ ఉత్పత్తికి అనుబంధంగా ప్రభుత్వం యూరియా, ఇతర పోషకాలు దిగుమతి చేసుకుంటోందని, రానున్న ఖరీఫ్ సీజన్లో తగినంత స్థాయిలో సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ వెల్లడించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి వ్యవసాయం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పటివరకు మీరు ముత్యాల దారిలే అంటూ కార్తీక్ ఆలపించిన ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు.

సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర క్రిమినల్ చిత్రం నుంచి తెలుసా మనసా అంటూ ఒక మంచి మెలోడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది అని ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అలా ఏదైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, మనకేదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు కానీ, మనకి బాగా హెల్ప్ చేసేది ఎవరైనా ఉన్నారు హాస్పిటల్లో అంటే అది ఖచ్చితంగా కేవలం నర్సులు మాత్రమే. ఇవాళ ఇంటర్నేషనల్ నర్స్ డే. ప్రతి సంవత్సరం May 12 ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. సమాజానికి సేవ చేసే నర్సుల యొక్క కృషిని గౌరవించడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పాటిస్తూ ఉంటారు. అలాగే రోగులను ప్రేమతో చూసుకోవడం కానీ, వారికి ధైర్యం చెప్పడం కానీ, ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషించడం అనేది నర్సుల ప్రధాన బాధ్యత. అలాగే చేస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించడం అనేది ప్రపంచానికి ఎంతో ప్రభావితం చేస్తుంది. వాళ్ళు చేసిన కృషి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద పునాది అనేది అవుతుంది. ఎందుకంటే కరోనా సమయంలో ఒకరిని ఒకరు ముట్టుకోవడం కానీ, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళడం కానీ, ఇదంతా చాలా ప్రమాదంతో కూడుకున్న పని. కానీ వాళ్ళు ఎంతో సులువుగా బాధ్యతగా భావించి మనందరి ప్రాణాలను కాపాడడానికి ఎంతో కృషి చేశారు కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల ఆలపించిన వారు ఎస్పి చరణ్ హారిణి. మురారి చిత్రం నుంచి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉంది అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా నర్సులు వైద్య రంగంలో వైద్యులు తర్వాత అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారికి సరైన సమయంలో మందులు కానీ చికిత్స అందించడంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. వాళ్ళే లేకపోతే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అనేవి ఖచ్చితంగా వస్తాయి, అందులో సందేహమే లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి రోగిని ఓర్పుతో, చాలా ప్రేమగా, ఎంతో సహనంతో చూసుకోవడం అనేది నిజంగా వాళ్ళ గొప్పతనం కదా. ఆ గొప్పతనాన్ని నిజంగా స్మరించుకోకపోతే ఎలా చెప్పండి. నర్సుల సేవలు కేవలం హాస్పిటల్కి మాత్రమే కాదండో, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కల్పించడంలో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా వారి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఇలా హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సేవలను గుర్తించి వాళ్ళకి సన్మానాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఈరోజు ద్వారా యువతలో నర్సింగ్ వృత్తిపై గౌరవం మరియు ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. రోగుల ఆరోగ్య రక్షణలో నర్సుల పాత్ర ఎన్నటికీ మరవలేనిది. నిజంగా వారి యొక్క సేవలను గౌరవించి వారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని

మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాద్మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BS in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మనం ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటున్నప్పుడు, ఏదైనా పనిని ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా చేయొచ్చు. ఎవరు మనల్ని ఆపాలని చూసినా, ఎవరైనా మనల్ని అడ్డుకోవాలని చూసినా సరే, వారికి తగ్గ సమాధానం అనేది మన సక్సెస్ మాత్రమే చూపిస్తుంది. ప్రయత్నం చేస్తూ ఉండాలి ఫలితాన్ని ఆశించకుండా. ఒకరోజు ఖచ్చితంగా అన్నింటికీ సమాధానం మన సక్సెస్ మాత్రమే అవుతుంది అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పర్యాటక రంగాల్లో పెట్టుబడి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నదని భారత్ భావిస్తోంది. తుమ్మిడి హెట్ బ్యారేజ్పై చర్చకు ప్రధానమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాశామని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు కోరినా కేంద్రం స్పందించలేదని, అకాల వర్షాలకు తడిసిన దాన్ని అనుకుంటున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ CEO కన్వీనర్గా మరో 11 మంది సభ్యులను కూడా నియమించింది. వీరిలో సిరిసిల్ల వేములవాడ ఎమ్మెల్యేలతో పాటు కరీంనగర్ ఎంపీ పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో పరిశ్రమల శాఖ అధికారులు, కన్సల్టెంట్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు 16 వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును 15 వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బెయిల్ దరఖాస్తుల లిస్టింగ్ విచారణ తేదీల ఖరారు, పరిష్కార గడువు నిర్దేశం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి శుక్రవారం వరకు చైనాలో పర్యటిస్తారు. జిన్పింగ్ ఆహ్వానం మేరకు ట్రంప్ ఈ పర్యటన పెడుతున్నారు. KRMB హైదరాబాద్లో త్రిసభ్య కమిటీ సమావేశం ఈవేళ జరుగుతుంది. ఉదయం 11 జలసౌధాలు జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చిస్తారు. IPL క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 తేడాతో ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఉంటాం. కానీ ఒకప్పుడు అంతా కూడా అమ్మమ్మ నాన్నమ్మ పల్లెటూళ్ళే కదా సమ్మర్ అంటే. బట్ ఎలా అయినా సరే మనకు మొబైల్ ఫోన్ వాడటం అంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే మనకు చాలా అలవాటు ఉంటుంది. బొమ్మలు చూడాలన్నా లేదా గేమ్స్ ఆడాలన్నా యూట్యూబ్ చూడాలన్నా వాటెవర్ ఫోన్ ఓపెన్ చేయగానే మనకి చాలా ఈజీ అయిపోతుంది. బట్ ఇంట్లో ఉండే అమ్మమ్మకో లేదా తాతయ్యకో లేదా నాన్నమ్మకో తాతయ్యకో ఇలా ఫోన్లో నెంబరు వెతకడం కూడా ఒక్కోసారి చాలా కష్టమవుతూ ఉంటుంది. ఎవరినో ఒకరిని అడుగుతూ ఉంటారు. మరి ఈ సెలవుల్లో మీరు ఒక లిటిల్ టీచర్గా మారి వారికి స్మార్ట్ పాఠాలు నేర్పిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాన్నమ్మ ఇది ఇలా చేయాలి, అమ్మమ్మ ఇలా నేర్చుకోండి, అమ్మమ్మ ఈ సినిమా చూద్దామా, అమ్మమ్మ ఇది ఈ విధంగా ఓపెన్ చేయాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మన సమయాన్ని వాళ్ళతో గడిపేస్తున్నాము అంటే ఎంత మధురంగా ఎంత చక్కగా ఉంటుందో కదా చూడడానికి. లాక్ చేయడం దగ్గర నుంచి నెంబర్ డయల్ చేయడం వరకు ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలని వాళ్ళతో తెలియజేయడం కానీ వాళ్ళతో పంచుకోవడం కానీ ఇదంతా చెప్తుంటేనే చాలా బుద్ధిమంతగా అనిపిస్తుంది నాకు. వారికి నచ్చిన పాత సినిమాలు, భక్తి పాటలు లేదా వంటల వీడియోలు ఎలా వెతకాలి, ఎలా చూపించాలి అని ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాళ్ళతో ఉన్న బాండ్ కూడా పెరుగుతుంది అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం వేసవి కాలం వచ్చింది అంటే సాధారణంగా సెలవులను ఎంజాయ్ చేయడం కానీ, లేదా మనకి సంబంధించిన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ సెలవులని ఆస్వాదిస్తూ ఉంటాం కదా పల్లెటూళ్ళల్లో. బట్ ఇప్పుడంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగానికి కట్టుబడి ప్రతిరోజు మనం పనిచేసుకుంటూ

మాట వింటూనే అలా అలా అమ్మమ్మగారు ఇల్లు చూసి వచ్చినట్టుగా అనిపించింది కదా. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాద్మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడంటే మనకు కావాల్సిన సమాచారం కానీ అనుకున్నట్టుగా ఎవరితో అయినా మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నాం, కానీ ఒకప్పుడు ఫోన్ అంటే ల్యాండ్లైనే కదా. ట్రింగ్ ట్రింగ్ అని మోగడం, ఆలస్యంగా ఇంట్లోని వాళ్ళంతా హాల్లోకి చేరిపోవడం, ఒకరెత్తి మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు కూడా మాట్లాడుతూ ఉండడం, ఇలా ఒక్క ల్యాండ్లైన్లో అందరూ మాట్లాడే పరిస్థితుల నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ ఉండే పరిస్థితికి వచ్చేసాం. కానీ మరోపక్క నుంచి ఎవరెవరంటూ ప్రశ్నలు అలా వినిపిస్తూ ఉంటూ ఉంటాయి కదా. మొబైల్ రావడంతో క్రమక్రమంగా ల్యాండ్లైన్ పక్కకి వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. ఎవరి సెలవు వాళ్ళకి ఉన్నాక కలిసి మాట్లాడదాం అన్న కాన్సెప్ట్ అనేది ఉందా చెప్పండి. ఆఫీసుల్లో మినహా ల్యాండ్లైన్ ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ అవి మళ్ళీ తిరిగొస్తున్నాయండో నాస్టాలజీ అంటూ మిలియన్లలో పిల్లలను తెరకి దూరంగా ఉంచాలి అని తల్లిదండ్రుల్లో ఈ ఆలోచన అనేది వస్తుందట. ఇంకా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది జెన్సీలే. ఎందుకంటే ఫోన్కి దూరంగా ఉండాలని, ఏదేమైనా ఆ స్మార్ట్ ఫోన్లు తయారైంది కానీ పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళ అనారోగ్య సమస్యలకు భారీ అవి మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, అలాగే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ల్యాండ్లైన్ ఫోన్లను తీసుకొస్తున్నారట. అలా అలా మనం ఫోన్ని స్క్రోల్ చేస్తూ గంటలు గంటలు గడిచిపోతూ ఉంటాయి. మరి దీన్ని ఎలా తగ్గించాలి అంటే ఖచ్చితంగా ల్యాండ్లైన్ రావాల్సిందే. ల్యాండ్లైన్ ద్వారా ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం కానీ కుటుంబ సభ్యులందరూ ఓ చోటికి రావడం కానీ, అప్పటికీ ల్యాండ్లైన్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి మళ్ళీ పట్టుకుంటారో ఏమో, కానీ స్క్రీన్ టైం తగ్గిపోతూ ఉంటుంది, మనుషులతో మాట్లాడడం ఎక్కువగా మనం ప్రారంభిస్తూ ఉంటాం. అలా ల్యాండ్లైన్ లోకం మళ్ళీ వచ్చిందంటే ఎంత బాగుంటుందో కదా ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్చే మీ లక్ష్మి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సంగీతం ఏఆర్ రెహమాన్, ఆలపించిన వారు హరిహరన్, మధురశ్రీ అండ్ కోరాస. శివాజీ చిత్రం నుంచి పువ్వల్లే నవల్ నవల్ అంటూ ఒక అద్భుతమైన మెలడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె శుద్ధులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం ఈరోజు జరుగుతుంది. కె తారక రామారావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తారు. జనగణనలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు జరిగే హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి పౌరులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని, తుది దశ జనగణన 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వచ్చి నిర్వహిస్తారని తెలియజేశారు. కొత్త వాహనాలకు 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలాగా డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకుంటే దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జట్ల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 2026-27 సీజన్ కోసం సెలక్షన్ కమిటీని ప్రకటించారు. అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించే సీనియర్ కమిటీలో సుమన్ మేదీ హసన్, పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఎంపికారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. తాజా జాబితాలో 1 రేటింగ్ పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరినప్పటికీ టీమిండియా 1గా నిలిచింది. న్యూజిలాండ్, ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు దీనికి హాజరవుతారు.

0: మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద.

0: Rainbow 101.9.
1: सो वेलकम बैक दोस्तों, आप सुन रहे हैं नमस्ते हेलो आदाब ऑन रेनबो एफएम 101.9 और मैं हूं आपकी आरजे श्रिया। और आज हमारे स्टूडियो में मेरे साथ है एक और आरजे, आरजे रामचरण। तो आप क्या बताना चाहते हैं चरण हमको?
2: सो गुड मॉर्निंग दोस्तों एंड लिसनर्स, दिस इज योर आरजे रामचरण। एंड एज यूजुअलगा मनमु नर्सेस डे गुरिंच मात्लाडुतुन्नाम कदा, సో మోస్ట్ ఆఫ్ ద నర్సెస్ డేస్కి మనకి కొన్ని యూనో డిఫరెంట్ కంట్రీస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వన్ ఆఫ్ దాట్ లైక్ ఈ పర్టికులర్ వీక్ ఆఫ్ 6th నుంచి 12th వరకు ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియాలో దే విల్ అనౌన్స్ ఎ సెరమనీ యాజ్ క్యాపిటల్ సిటీస్లో వన్ ఆఫ్ దాట్. అండ్ ఆ ఆస్ట్రేలియన్ స్టేట్స్లో ఏం చేస్తారనంటే ఈ పర్టికులర్ వీక్కి నర్సింగ్ అవార్డ్ సెరమనీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చైనాలో కూడా సేమ్. అండ్ ఇన్ 2007లో చైనాలో ఏం చేస్తారంటే 5000 నర్సెస్కి యుచిన్ ఈస్ట్ చైనాస్ అనే ఒక ప్రొవిన్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో దాట్స్ అ గ్రేట్ థింగ్ కదా. సో ప్రతి నర్స్ని మనం అంటే వడ్ వి కాల్ లైక్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మంచి మంచి యూనో యాక్టివిటీస్ చేపిస్తూ అండ్ ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం కొద్దిసేపట్లో.

0: FM Rainbow 101.9.
1: ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వేములవాడ ఆలయ

ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ఆలయ సీఈఓ కన్వీనర్గా మరో 11 మంది సభ్యులను నియమించింది. రాష్ట్రంలో జూన్ 12వ తేదీన పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేస్తామని గవర్నర్ తెలియజేశారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు 16వ తేదీ వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలియజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో సరిపడా మొత్తంలో ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Rainbow 101.9.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: FM Rainbow 101.9.
3: वेलकम बैक दोस्तों. तो हम बात कर रहे थे इकबाल कुरैशी साहब के बारे में. उनका एक बेहद मशहूर गाना है, सुबह ना आई शाम ना आई. अब जरा इस टाइटल को महसूस कीजिए, कितनी गहरी बात.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.
3: సో ఆర్జే రామ్ చరణ్, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇక్బాల్ ఖురేషీ గారి గురించి?
4: సో వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, అండ్ ఐ యామ్ యువర్ ఆర్జే రామ్ చరణ్. సో ఇక్బాల్ ఖురేషీ గురించి శ్రేయ గారు ఆల్రెడీ చెప్పారు, రాజే. సో ఆయన జర్నీలో ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఏంటంటే ఆల్ ఇండియా రేడియో అండి. ఎస్, రేడియో పర్ఫార్మెన్సెస్ ద్వారా కూడా రికగ్నేషన్ పొందారు. గ్రేట్ థింగ్ కదా. సో ఎవరైనా చాలామంది ఒక రికగ్నైజేషన్ కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది కదా, అలాంటి ఒక మెట్టు ఎక్కారు ఇక్బాల్ ఖురేషీ గారు ఆల్ ఇండియా రేడియో ద్వారా. సో ఆయన బెస్ట్ థింగ్ ఏంటంటే సింపుల్ పర్సనాలిటీ అండ్ ఈస్ లైక్ యునో డీప్ మ్యూజికల్ అండర్స్టాండింగ్ అండ్ క్లాసికల్ టచ్ ఉంటుంది ఆయన మ్యూజిక్లో. బెస్ట్ థింగ్ కదా. సో ఇవన్నీ కలిసి ఇక్బాల్ ఖురేషీ గారి మ్యూజిక్ని స్పెషల్గా మార్చాయి. అదే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు, అఫ్కోర్స్ అందరికీ తెలుసు కదా. కానీ ఎస్పెషల్లీ ఆ టైంలో ఇక్బాల్ ఖురేషీ గారు 1950s 1960s ఆ టైంలో రికగ్నైజ్ అవ్వాలి అని అంటే, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే అప్పటికి చాలామంది లెజెండరీస్ ఉన్నారు, అప్పుడు కూడా డామినెన్స్ ఉండేదన్నమాట. అలా కాకుండా కానీ ఇక్బాల్ ఖురేషీ గారు సైలెంట్గా కన్సిస్టెంట్గా తన ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. అలాగే ఇక్బాల్ ఖురేషీ గారు కూడా ఒక చిన్న అంటే తన ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆయన మ్యూజిక్లో లవ్నెస్ తక్కువ, ఎమోషన్ చాలా ఎక్కువ. సో అదే కదా కావాల్సింది. అందుకే లిజనర్స్కి కామ్ ఫీలింగ్ ఇచ్చే మెలడీస్ కంపోజ్ చేస్తారు ఇక్బాల్ ఖురేషీ గారు. కొన్ని

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: FM Rainbow 101.9.

ఆకాశవాణికి తుంబా ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుని నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

0: Rainbow 101.9.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. మరవకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా

0: FM Rainbow 101.9।
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
0: FM Rainbow 101.9।
3: సో ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నారు ఆర్జే రామచరణ్. ఆయన ఏమనుకుంటున్నారో విందాం ఒకసారి.
4: సో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, అండ్ ఐ యామ్ యువర్ ఆర్జే రామచరణ్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లిమరిక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ మనకి వాట్సాప్లో పంపిస్తున్నారు కూడా. దాట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? సో ఇలా మీరు షేర్ చేస్తూ ఉండొచ్చు, అండ్ లెట్స్ ఆల్సో నో ఫ్యూ థింగ్స్ అబౌట్ లిమరిక్స్. ఎందుకంటే ఇన్ ఆ డే టు డే లైఫ్ మోస్ట్ ప్రాబ్లీ మనం ఎక్కువగా ట్రై చేయడానికి చూస్తాము, కాకపోతే అది కరెక్ట్గా లేదు అని ఆలోచిస్తూ ఉంటాం. ద బెస్ట్ పార్ట్ ఈస్ వెన్ యూ రైట్ సంథింగ్, ఎప్పుడైతే మీరు ఒకటి రాయాలని అనుకుంటారో, ప్రాస అంటారు కదా తెలుగులో చెప్పాలి అంటే, ఫస్ట్ 2 లైన్స్ ప్రాస్తో రాసేసి లాస్ట్లో ఎండింగ్లో, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ విల్ బి డిఫరెంట్ యాక్చువల్లీ, అండ్ ఫిఫ్త్ లైన్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఎండింగ్ అవుతుంది కదా. సో దట్స్ కాల్డ్ లిమరిక్స్ యాక్చువల్లీ. సో ఈ దిస్ విల్ బి కాంప్లికేటెడ్ యాక్చువల్లీ, అండ్ ఇట్ మే బి షార్ట్ అండ్ ఫనీ టూ, బట్ క్రియేటివిటీ విల్ ఇన్స్టాంట్లీ బూస్ట్ ఆర్ యునో ఆర్ ఎనర్జీ అండ్ ఆర్ వే వీ లైట్ ఇట్ అవుట్. అండ్ ఆజ్ సోషల్ మీడియా జనరేషన్ షార్ట్ కంటెంట్ పసంద్ కర్తే హై, వో సబ్ కుచ్ మాలూమ్ హై, సో ఎవ్రీ వన్ నో అబౌట్ దాట్. సో హానెస్ట్లీ లిమరిక్స్ ఓల్డ్ స్కూల్ వర్షన్ ఆఫ్ క్విక్ క్రియేటివ్ కంటెంట్ హై. సో జో బీ హై, ఇట్స్ ఎ క్విక్ కంటెంట్ క్రియేషన్ యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ యూ థింక్ ఇన్ ఎ డే యాక్చువల్లీ యూ కెన్ థింక్ అబౌట్ దాట్, అండ్ యూ కెన్ రైట్ ఇట్ ఆన్ అ షీట్ ఆఫ్ పేపర్. దాట్ మే బీ చిల్డ్రన్, దాట్ మే బీ వర్కింగ్ ఉమెన్, దాట్ మే బీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎల్డర్స్ టూ. ఒక 60

ఇయర్స్ ఓల్డ్ యంగ్ పర్సన్ యాక్చువల్లీ. ఫన్నీగా చెప్పాలి అంటే హీ కెన్ రైట్ డౌన్ సిట్ డౌన్ ఎట్ అ ప్లేస్ అండ్ రైట్ ఇట్ డౌన్ ఆన్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ రీడ్ ఇట్ లౌడ్. మనకప్పుడు వీ కెన్ ఫీల్ దాట్ ఫన్నీ థింగ్ ఇన్ ఆర్ ఎండ్ అండ్ వెన్ యూ షేర్ దాట్ యువర్ ఫ్రెండ్స్ అరే వై కాంట్ ఐ రైట్ దట్ పర్టికులర్ థింగ్. సో ఇట్ హ్యాపెన్స్ రైట్. సో ఆలోచించండి ఒకసారి అలాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ వాట్సాప్ టు అవర్ వాట్సాప్ నెంబర్.

So welcome back, దోస్తో అండ్ లిజనర్స్. ఐఎమ్ యువర్ రాజే రామ్చరణ్. సో కొంతసేపు మనం మే మంత్ గురించి కూడా మాట్లాడదాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే సన్కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ ఫ్యాన్కి ఓవర్ టైం ఉంటుంది, ఎందుకంటే దానికి రిలాక్సేషన్ ఉండదు. 24/7 అది రన్ అవుతూనే ఉంటుంది.

0: ఇప్పుడు మనం రన్ అవ్వం కదా, అందుకోసమే. అండ్ హ్యూమన్స్కి ఒక చిన్న కామన్ ఫీలింగ్ ఉంటుంది, ఏంటంటే అబ్బా కొంచెం బ్రేక్ కావాలి, రైట్? ఆఫ్టర్నూన్ అయితే ఎండ వేడి, రైట్? ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో బట్ టుడే లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. కొంచెం మేమంతా కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇట్స్ రిలాక్సింగ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అండ్ ఆల్వేస్ స్లోలీ టర్నింగ్ ఎవ్రీ ఫ్రీ మూమెంట్ ఇన్ టు ద ప్యూర్ టైమ్ వేస్ట్. డూ యూ థింక్ లైక్? సో లెట్స్ సీ దాట్ అగైన్. సో బికాస్ సమ్మర్ అంటే మనకి గుర్తొచ్చేది హాలిడేస్, అఫ్కోర్స్. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి ఒక్కరికి మనకు వచ్చేది ఏంటి? హాలిడేస్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వి యూజువలీ గో, రైట్? అండ్ అంతేకాకుండా ఈ సీజన్లో మనం తినే ఫ్రూట్స్ ఏంటి? మ్యాంగోస్, అఫ్కోర్స్ మ్యాంగోస్, రైట్? సీజనల్ ఫ్రూట్స్లో మ్యాంగోస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. అండ్ టెరెస్ మీదకి వెళ్ళి మాట్లాడడం, ఆఫ్టర్నూన్ నాప్స్ వేయడం, ఖచ్చితంగా నాప్ వేయాలి మనం, తప్పదు కదా. అండ్ గిల్ట్ ఫ్రీ చిల్లింగ్, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, దట్స్ రైట్. అండ్ బట్ సమ్వేర్ బిట్వీన్ రెస్టింగ్ అండ్ ఎండ్లెస్లీ స్క్రోలింగ్ మనం ఫోన్ చూస్తూ ఉంటాం కదా, దర్ ఇస్ అ వెరీ థిన్ లైన్, చిన్న లైన్ ఉంది. సో టుడే లెట్స్ అండర్స్టాండ్ వై హ్యూమన్స్ యాక్చువల్లీ నీడ్ బ్రేక్స్. అసలు బ్రేక్ అవసరమా ఎందుకు? సో అండ్ వెన్ బ్రేక్ స్లోలీ బికమ్స్ డిస్ట్రాక్షన్స్, విల్ లెట్ యు నో. అండ్ ఇంకా తెలుసుకుందాం, మాట్లాడదాం. అండ్ ఈ ముందు మనం ఒక మంచి సాంగ్ విందాం.
1: విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: శంకరుడు నెత్ర శైవెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: యు ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. నేను మీ ఆర్జే రామ్ చరణ్. ఇందాక చెప్పినట్టు ఒక మంచి సాంగ్ విందాం అనుకున్నాం కదా, లెట్స్ లిసన్ టు తేరే హవాలి. అండ్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మనం వింటూ ఉందాం, మాట్లాడతాం.

ఆఫ్టర్నూన్లో చాప మీద పడుకోవడం, కరెంట్ పోతే టెర్రస్కి వెళ్ళడం. అప్పుడు బోర్డం ఉన్నా మనం ఏదో ఒక పని కనిపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఫ్రీ టైం వచ్చిందంటే ఫోన్ అన్లాక్ చేస్తాం, సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. అఫ్ కోర్స్ మనం మొత్తం దాని మీద ఉంటాం కదా. ఎస్, ఇంకా టైం ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. స్క్రోల్ చేస్తూ ఉంటే అర్థం కాదు కూడా. బట్ డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఎర్లియర్ రిలాక్సేషన్లో మూమెంట్ ఉండేది, పీపుల్ ఉండేవాళ్ళు, అండ్ ఇంటరాక్షన్ కూడా మస్తు ఉండేది. ఇప్పుడు రిలాక్సేషన్ కూడా స్క్రీన్లోనే అయిపోతుంది, ఎందుకంటే మనం మొత్తం స్క్రీన్ టైమే చూసుకుంటూ ఉన్నాం. సో స్టడీస్ కూడా చెప్తున్నాయి, కంటిన్యూస్ స్క్రీన్ కన్సంప్షన్ బ్రెయిన్ని టైర్డ్గా ఫీల్ చేస్తుంది, ఎవెన్ ఆఫ్టర్ రెస్ట్ అయినా కూడా. సో సమ్టైమ్స్ మైండ్కి యాక్చువల్ బ్రేక్ అంటే ఫోన్ నుంచి బ్రేక్ కూడా అవ్వచ్చు. బ్రేక్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? స్లీపింగా, స్క్రోలింగా, లేక సంథింగ్ ఎల్సా? లెట్స్ సీ, ఇలాంటి విషయాల గురించి ఇంకా తెలుసుకుందాం మనం. సో ఒక మంచి ప్రోమో ఒకటి ప్లే చేస్తాము, తర్వాత విల్ కంటిన్యూ విత్ ఎ నైస్ సాంగ్ బ్యాక్ టు బ్యాక్.

0: పోరాటం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

0: मिनट्स कैन डू वंडर्स। तो आज शाम थोड़ा जल्दी फोन साइड में रखिए और एक छोटी सी वॉक जरूर लीजिए। और इसके बाद हम मिलने वाले हैं हेलो रेनबो पर, जहाँ पे आप हमसे जुड़ सकते हो।
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటి.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: FM Rainbow 101.9.
3: अभी चलते हैं, देखेंगे कि कौन है हमारे साथ जो बात करना चाहेंगे. हेलो रेनबो.
4: गुड आफ्टरनून मैडम.
3: गुड आफ्टरनून सर, बताइए आपका क्या नाम है.
4: मेरा नाम नरसिम्हा रेड्डी मैडम, प्रेमावती पेट से बोल रहा हूँ.
3: जी नरसिम्हा रेड्डी जी, कहिए. आपने टॉपिक सुना है ना.
4: जी सुना मैडम. आप कैसे हैं मैडम.
3: मैं ठीक हूँ, आप कैसे हैं सर.
4: एकदम बढ़िया मैडम
3: जी. सर तो कहिए सर, समर में ऐसे कौन से टिप्स आप देना पसंद करोगे या चीजें बोलना पसंद करोगे जो आप एनर्जेटिक रह सकते हो. जिसके
4: पहली बार तो मैडम जनरल जो है ना मैडम, पानी पीते रहना.
3: जी
4: पानी जो है ना प्यास लगे मतलब हमेशा आपके साथ में रखो बॉटल.
3: जी जी,
4: जब बैठे जगह घर में कहीं भी हो किधर में साथ में बॉटल रहना, गुड गुड पीते रहना. कम से कम 4-5 लीटर खत्म कर देना एक रुप काले में.
3: जी
4: ये दो मैं वहाँ हूँ या हूँ ऐसा कुछ भी नहीं, पानी का जो बहुत ख्याल करना पड़ता.
3: जी सर.
4: और उसके बारे में मैडम ये तो जनरल है, कंपलसरी है, जनरल भी है.
3: आप क्या करते हैं सर.
4: जी
3: आप क्या करते हो अपने आप को एनर्जेटिक रखने में समर में.
4: हाँ वही तो बोल रहा ना मैडम, पानी का तो फर्स्ट प्रिफरेंस है, कभी भी पीना. उसके बाद में नींबू का पानी मैडम.
3: ओके
4: नींबू का पानी बोलते हैं. और जो घर में हम बनाते हैं अंबली बोलते हैं. अंबली टाइडल तो चेस्तारु मैडम. అది జనరల్ గా మేము 3 టైమ్స్ పొద్దున్న ఇంత ముందే తాగిస్తాం, మధ్యాహ్నం ఒకసారి, మళ్ళీ 4-5 గంటలకు ఒకసారి తాగుతాం. అది
3: ఓకే ఓకే.
4: ఇది తాగడం వల్ల కూడా మనకు ఎనర్జీ మంచి వస్తుంది మేడం. ఈ నిమ్మకాయ నీళ్లు, ఈ అంబలి, ఈ మాగమగా జనరల్ వాటర్ తాగుతూ ఉండాలి, దాంతో మేము ఎనర్జీగా ఉంటాం మేడం.
3: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ చూద్దాము. హలో,
5: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం జీ. ఐఎమ్ శ్రీనివాస్ రావు ఫ్రమ్ మలక్పేట్ మేడం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు, చెప్పండి. టాపిక్ నహీ సునా ఆప్నే, కోయి బాత్ నహీ సర్. సో ఆజ్ కా టాపిక్ హై కి సమ్మర్ మే అప్నే ఆప్ కో ఎనర్జెటిక్ రఖనే కే లియే హమ్ క్యా కర్ సక్తే హై, యే టాపిక హై సర్ ఆజ్ కా. ఆప్ క్యా కర్తే హో అప్నే ఆప్ కో ఎనర్జెటిక్ రఖనే మే ఇస్ ధూప్ మే?
1: Now, whatever the thing is going on that day only, we are going to focus. So, hamara matlab hai ki hum jo hai so pehla nimbu ka sharbat bana lete hain.
0: Ji.
1: Nimbu ka, matlab nimbu lale ke rakh lete hain, but hamare paas hi wo rait bazar rehta na, wo sande sande girta, to usme nimbu kharid ke la lete hain.
0: Ji.
1: Ekdam la lete hain. Ek 10-15 lale ke rakh lete hain. Jo bhi aaya, unko nimbu ka sharbat pehle puchte. Kya peete ho? Nimbu ka sharbat chalta hua to, उनको नींबू का शरबत या नमक से या शक्कर से, कोई कोई डायबिटिक रहती है तो उन लोगों को देना अच्छा नहीं रहता है, क्या नींबू में सॉरी उसमें नमक डाल के उन लोगों को पिला देते हैं.
0: जी जी.
1: तो वैसा वो भी छोड़ के और एक मेन थिंग क्या है, स्पेशली फॉर द समर पर्पस हम पनाह बनाते हैं.
0: ओके.
1: वो मालूम है ना मैडम आपको?
0: जी जी.
1: तो कहिए को जला के वो बच्चों अपने इसमें डाल के रगन लगा देके कुकर में लगा के उसको अच्छा पका के उसका रस निकाल के लगा के एक बॉटल में लगा देते हैं.
0: ओके सर.
1: तो क्या होता दैट विल बी द बेस्ट मेडिसिन फॉर दी समर में जो भी अटैक आता है ना मैडम, तो उसके लिए दैट इज द बेस्ट. इवन आपको ये कोबरी का नारियल का ये रहता ना, वो भी नहीं चलता, उससे भी अच्छा दिस इज दी वेरी बेस्ट मेडिसिन. जैसा ये अपना ORS के वैसा काम करता, तो उसको कंपलसरी हम घर में बना के लगा देते हैं पूरा समर में. और क्या है, गड़े का पानी मिला दे के उन लोगों को पूछते क्या एक बॉडी का पीच का पानी पीते या गड़े का पानी?
0: जी.
1: गड़े का पानी.
0: जी जी, बहुत शुक्रिया सर, बहुत शुक्रिया.
1: आपका नाम मैडम?
0: श्रिया.
1: श्रिया.
0: जी जी, शुक्रिया सर. अभी हम बढ़ेंगे अगले कॉलर पर, चलिए देखते हैं कौन है. हेलो.
2: हेलो.
0: हेलो सर, कौन बात कर रहे हैं?
2: मैं रमणय्य. गुड आफ्टरनून.
0: गुड आफ्टरनून सर.
2: ప్రియా గారు ప్రియంగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తల్లి. నీకు ఫస్ట్ లో దీర్ఘాయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. టాపిక్ విన్నారా సార్?
2: విన్నానమ్మా. సమ్మర్ లో ఏం చేస్తే బాగుంటుంది అన్నారు కదా?
0: అవునండి. ఎలా మీరు ఎనర్జెటిక్ గా ఉండొచ్చు?
2: నేను ఎలర్జీగా ఉండాలంటే ఈ నేనైతే నీళ్లు అయితే మామూలుగా మజ్జిగ పలుసగా చేసుకొని దగ్గర 1 లీటర్ 1.5 లీటర్ తాగుతాను. అప్పుడు కొంచెం మజ్జిగ బాధ అవుతా ఉంటాను. మజ్జిగ తాగుతూ ఉంటాను. తర్వాత నిమ్మకాయ ఉండలే, నిమ్మకాయ నేము మారు ఆ నిమ్మకాయ రసం వేసుకుని చక్కెర వేసుకుని సర్బత్ అప్పుడప్పుడు సర్బత్తు. తర్వాత మేము ఎక్కువ రాగి సంగటి మేము చేసుకుంటా ఉంటాం. రాగి సంగటి ఎక్కువ చేసుకుంటా ఉంటాం మేము. ఆ రాగి సంగటి తినేస్తే కూడా ఎంతో బాగుంటది, శక్తి వస్తుంది అన్నమాట. ఆ శక్తితో నడుస్తారు. తర్వాత ఇంకా వాకింగ్, పొద్దున పూట వాకింగ్, ఈవినింగ్ చెప్పినావు కానీ నైట్ మా పిల్లలు చేస్తారు, నేను చేయలేను. మార్నింగ్ అయితే నేను చేస్తున్నానమ్మా, మెడిటేషన్ చేసుకుంటా ఉంటాను కొంచెంసేపు. ఆ విధంగా భగవాన్ ప్రేయర్ చేసుకుంటూ కూర్చొని చేసుకుంటా ఉంటాం, మీతో మాట్లాడుతూ ఉంటాం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రమణయ్య గారు
2: థ్యాంక్ యూ మా, ప్రియంగా మాట్లాడతాను తల్లి, నువ్వు చాలా సంతోషం.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. చలియే అభీ లేంగే ఏక్ చోటా సా బ్రేక్, ఉస్కే బాద్ హమ్ వాపస్ జుడేంగే హలో రెయిన్బో పర్.
3: FM Rainbow 101.9.
4: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: तो चलिए अभी हम जुड़ेंगे हमारे नेक्स्ट कॉलर से. हेलो रेनबो.
3: मैडम
2: नमस्ते. नमस्ते जी, कहिए आपका नाम क्या है?
3: सोनू बात करो.
2: जी कहिए सर, आपने टॉपिक सुना है?
3: मैं तो वही बोला, नाम तो बहुत अच्छा आपका, माँ बाप ने रख दिया नाम, अथवा लक्ष्मी का नाम है. लक्ष्मी भगवान की दुआ करके खुश रहो. हाँ, गर्म का दिन में मैं तो पूरा धूप में बैठता हूँ, मगर पानी बोतल पूरा रखता हूँ और थैला भेजा के लींबू और दही भी मम्मी ला के देता और बनाकर दिन भर खाना नहीं तो नहीं, मगर मेरे को पानी सफिशियंट होना, अपने माटी का भांड में पानी.
2: जी जी.
3: और सुबह शाम को घर में धूप में मेरा तो दिन देखे, अब तक तो मेरा सहारा है. थैंक यू माई सिस्टर.
2: जी सर, आपकी आवाज कट रही है.
3: बस स्टैंड में बैठ गया हूँ ना, गाड़ी जा रही है इसलिए आवाज थोड़ा कम हो रहा है. ठीक है, अच्छा सॉन्ग दे दीजिए आपका पसंद है.
2: जी जी, जरूर जरूर.
3: थैंक यू माई सिस्टर. और दूसरा आर्जे कौन है उनको?
2: जी रामचरण. जी जी, बोल दूंगी.
3: अच्छा, थैंक यू रामचरण.
2: जी जी, जरूर
3: स्वागत करूँ.
2: जी जी, थैंक यू सो मच सर. थैंक यू सो मच.
3: अच्छा सॉन्ग दे दीजिए.
2: जी सर. जी,
3: अमिता नाम से जो क्या बोलते हैं.
2: जी जी सर. ओके सर, थैंक यू सो मच सर.
3: आपको टाइम ज्यादा नहीं लगता.
2: जी,
4: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చలియే అభి బడతే హే అగ్లే కాలర్ కాలర్ పర్. హలో హలో రెయిన్బో.
6: హలో
2: హలో.
6: నమస్కారం ప్రియా జీ.
2: చెప్పండి సర్. హలో సర్, నమస్కార్. నమస్కార్, కహియే సర్.
6: హా ఆన్ ఎయిరా?
2: జీ సర్. జీ సర్.
6: ఓకే, వెరీ గుడ్. అయితే నేను ఓలేడి ప్రభాకరరావు మాట్లాడుతున్నాను.
2: నమస్కారం అండి. మీరు టాపిక్ విన్నారా సార్?
6: విన్నాను విన్నాను. సమ్మర్.
2: అవునండి, చెప్పండి సార్.
6: సమ్మర్లో వాకింగ్లు డాకింగ్లు కాదు, ఇంటి శుభ్రం చేసుకోవాలి.
2: ఓకే.
6: ఇల్లుని మనం గృహం ఉంటే గృహలక్ష్మి ఒకటి వస్తుంది అనమాట, అది నేను పనిచేస్తూ ఉంటాను అనమాట.
2: ఓకే, అట్లా మీరు ఎనర్జెటిక్ అవుతారు అని అంటున్నారా సార్?
6: నాకు దీంట్లోనే వాకింగ్ అయిపోతుంది, అన్ని రన్నింగ్ అయిపోతాయి. నా ఇంటిని ఎప్పుడు కూడా నేను శుభ్రంగా పెట్టుకుండే ఆలోచన నాకు ఉంటుంది అనమాట.
2: ఓకే.
6: ఇంకా సమ్మర్ లో నేను ఏంటంటే జీరా రైస్, జీరాకి పానీ అంటారు చూడండి. అయితే నేను ఒకటి రిక్వెస్ట్ ఏమిటంటే,
2: చెప్పండి.
6: మా తాతయ్య గారు మహానుభావులు రమణయ్య గారికి నమస్కారాలు చెప్తురు. రమణయ్య గారు ఇంత ముందు మాట్లాడారు కదా?
2: అవునండి.
6: ఎల్లాపూర్ వాళ్ళు వెళ్ళా ఎక్కడుంటే మేము కలుసుకోవాలని చెప్పని నేను నా కోరిక ఓలేడి ప్రభాకర్ రావుది.
2: సార్ సార్, మీరు టాపిక్ గురించి మాట్లాడండి.
6: వాళ్ళు మళ్ళీ చెప్తారు ఆ విల్లా ఎక్కడుందో అని చెప్పని.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు జీరా వాటర్ వాటి గురించి కూడా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అభి అబ్ సునేంగే ఏక్ ప్యారా సా గానా, ఉస్కే బాద్ హమ్ ఆర్ కాలర్స్ కో లేంగే.

0: चलते हैं हम अपने अगले कॉलर को। हेलो रेनबो, हेलो रेनबो, हेलो रेनबो।
1: राधे राधे
0: राधे राधे सर, आपका नाम सर?
1: మురళి ఎలా ఉన్నారండి? శ్రేయ గారు
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. మీరు బాగుండండి, చాలా చాలా బాగుండండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్, టాపిక్
1: ఓకే,
0: విన్నారా సార్?
1: విన్నాను విన్నానండి. విఆర్ అన్ హేర్ అండి.
0: అవునండి.
1: ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏంటో సూపర్ ఎలినానా ఏమో పేరు పెట్టారు కదండి, ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని. కాకపోతే ఏంటంటే మనని మనని కాపాడుకోవడం ఎలా, మీరు వేసిన ప్రశ్న ఇదే కదండి.
0: అవునండి, మనం ఎనర్జెటిక్ గా ఎలా ఉండగలము ఈ సమ్మర్ సీజన్ లో? అవునండి.
1: అవునండి. అయితే ఒకటి ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా ఉండాలండి. మట్టి కుండలో నీళ్లు తాగడం బెస్ట్.
0: ఓకే.
1: ఇంకోటి ఏసీని ఎంత తక్కువగా అలవాటు చేసుకుంటే అంత బాగుంటుంది, ప్రకృతితో సమానంగా మనం తిరిగితే బాగుంటుంది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా మార్నింగ్ అనేది ఏదైతే మన జాగ్ ఎక్సర్సైజ్ లాంటి మామూలుగా 24 అవర్స్ మనం ఎనర్జెటిక్ గా ఉండాలంటే 1 అవర్ మనది కాదనుకొని వాకింగే గానీ యోగానే గాని ప్రాణాయామం గాని చేసుకోవడం చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. మన మీరన్న ఏదైతే ఆరోగ్యమైన జీవితాన్ని కోసం చాలా మంచిది. అది ఎండాకాలం అనే కాదు, యావత్ జీవిత కాలంలో మనం 1 గంట దానికి యోచిస్తే 23 గంటలు మాత్రం చాలా బాగుండగలుగుతాం మనం. ఇంకోటి ఏంటంటే మనం వండుకొని తినడం లాంటిది, ఫ్రిడ్జ్ లో ఉంచి ఎప్పుడో గాని ఈ రోజు వండి తర్వాత తినడం లాంటిది బాగుండదు. ఇవి చిన్న చిన్నవే గాని ఇవి చేసి ఇవి పాటిస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. మీరేమంటారు?
0: అవునండి, చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: న్యాయ విభాగ్ భారత సర్కార్ ని

0: అవును సార్.
1: మిమ్మల్ని గుర్తు తెచ్చుకొస్తూ ఉంటాను. అయితే నేను గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతున్నానమ్మా.
0: నమస్కారం సార్.
1: నమస్కారం. ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగానే ఉన్నాను మీ దయ వల్ల. మన ఎఫ్ఎం ఎప్పుడు కూడా కొంచెం ఘంటసాల గారివి వాళ్ళ సాంగ్స్ కూడా వినిపిస్తూ ఉండాలి.
0: ఓకే సార్,
1: ముఖ్య
0: తప్పకుండా
1: ఉద్దేశం
0: సార్, మేము ప్రయత్నిస్తాము. మీరు సమ్మర్ టాపిక్ విన్నారు కదా సార్?
1: 14వ తారీఖు నాకు నాకు సన్మానం చేస్తున్నారు.
0: హలో హలో, శాయద్ కాల్ కట్ గయా హై, అభి హమ్ బడేంగే అగ్లే కాలర్ కే సాత్. హలో
2: హలో
0: హలో రెయిన్బో. హలో సార్, ఆప్కా నామ్?
2: మేరా నామ్ ఇమ్రాన్ జీ హై.
0: జీ, అప్నే టాపిక్ సునా
2: హై? మే హైదరాబాద్ తాలాగఢ్ సే బాత్ కర రహా హూం.
0: జీ సర్, జీ సర్, అప్నే టాపిక్ సునా హై?
2: జీ హా, మేనే అభి ఆన్ కియా హై.
0: సర్, టాపిక్ హై కి సమ్మర్ మే అప్నే ఆప్ కో ఎనర్జెటిక్ రఖనే కే లియే క్యా కర్నా చాహియే.
2: के लिए क्या करना चाहिए बोले तो टाइम पे खाना चाहिए, टाइम पे सोना चाहिए, टाइम पे काम करना चाहिए.
0: जी जी, ओके सर.
2: तो सबसे पहले तो टाइम पे नाश्ता भी करना चाहिए, टाइम पे भी लंच करना चाहिए. और अपने वक्त को जाया ना करना चाहिए.
0: ओके सर, शुक्रिया, आपने बहुत अच्छी बात कही है. सब कुछ समय पे करने से एनर्जेटिक खुद ब खुद हो जाते हैं हम लोग. अभी हम सुनेंगे एक गाना, उसके बाद हम चालू रखेंगे हमारा शो और कॉलर्स को लेंगे.

0: FM Rainbow 101.9.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మృగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: సో టైం ఇప్పుడు అవుతుంది 1:55. సో ఇట్స్ దాట్ టైమ్ ఆఫ్ ద ఇట్ ఈస్ దాట్ టైమ్ వేర్ వీల్ బీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ షో. హలో రెయిన్బో, అండ్ నెక్స్ట్ ఆర్జే వచ్చేసారు రేణుకా గారు మీతో ఎంగేజ్ అవ్వడం కోసం. సో ఆజ్ హమ్నే బహుత్ బాతే కీ హై నర్స్ డే కే బారే మే, లిమ్రిక్ డే కే బారే మే, ఔర్ ఈవినింగ్ బాక్స్ కే బారే మే. సో ఏసే హమ్ వాపస్ జుడేంగే. మే హూ ఆప్కీ ఆర్జే శ్రియా సైనింగ్ ఆఫ్, ఔర్ హమారే రామ్ చరణ్ జీ భీ హై యహాన్ పే, వో భీ ఆప్సే అల్విదా కహనా చాహెంగే ఆజ్ కే షో కే లియే. అభీ ఆప్ సునియే ఏక ప్యారా సా గానా, ఉస్కే బాద్ రేణుకా జీ అప్నా షో షురూ కరేంగే.

FM Rainbow 101.9. ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

ரெயின்போ 101.9. హలో, ఎవరి దగ్గర అయినా వ్యసనకర్ర ఉందా? నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్ని హైదరాబాద్ వింటున్నారు. వ్యసనకర్ర ఉందా అని అడిగాను కదా, ఎందుకు అని అంటే రైట్ నౌ మన చేతిలో వ్యసనకర్ర ఉండాల్సిందే. అలా ఉన్నాయి బయట ఎండలు. ఇంతకీ కరెక్ట్గా ఈ టైంకి నేను ఈ విషయం మాట్లాడుతున్నాను కదా, ఎవరి చేతిలో అయినా విసనకర్ర ఉందా లేదా నాకు చెప్పండి, తర్వాత అయినా సరే. ఎందుకంటే నేను 2 గంటల నుంచి 6 గంటల వరకు మీతో పాటే ఉంటాను. సో ఎక్కడా కూడా మీకు చల్లదనానికి డోకా లేకుండా ఉంటుంది. ఎందుకు అని అంటే మండే ఎండల్లో కూల్ కూల్ సాంగ్స్తో మంచి మంచి మాటలతో నేనైతే సిద్ధంగా ఉన్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: FM Rainbow 101.9.
3: బిర్యానీ సిటీ అని ఏ సిటీని పిలుస్తారు మీకు ఏమైనా తెలుసా? మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయ. నేను ఆర్జే రేణు. బిర్యానీ సిటీ అని ఏ సిటీని పిలుస్తారు? ఇంకెక్కడా, మన హైదరాబాద్నే బిర్యానీ సిటీ అంటారు. భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా కూడా బిర్యానీ ప్రియులు ఉంటారు. అందులోనూ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ ఫస్ట్ ప్లేస్. సో హైదరాబాద్ సిటీ బిర్యానీకి ఎంత స్పెషలు, అసలు బిర్యానీ సిటీ ఎలా అయింది హైదరాబాదు అనే మాట్లాడుకుందాము ఈ పాట తర్వాత.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: చాలా మందికి బిర్యానీ తినంది అసలు వీకెండే సరిపోదు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు. వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు బిర్యానీ గురించి మాట్లాడుకున్నప్పుడు అబ్బా మంచి స్మెల్ మనల్ని అలా కట్టిపడేస్తుంది కదా. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్, బిర్యానీ అంటేనే హా ఇంకేం చెప్తాము, తిని ఆస్వాదించాల్సిందే. సో మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, మీట్ లేదా కూరగాయలు, బాస్మతి బియ్యంతో చేసే వంటకమే బిర్యానీ. ఇది పార్షియాలో పుట్టింది, మొఘలాయిల కాలంలో భారతదేశానికి వచ్చి నేడు హైదరాబాద్ దమ్ బిర్యానీగా ఫేమస్ అయింది. ఎన్ని మాట్లాడుకున్నా తక్కువ బిర్యానీ గురించి. లేయర్స్ లేయర్స్గా బిర్యానీలు, రకరకాల బిర్యానీలు. బిర్యానీ అని అనుకుంటున్నాం ఇక్కడ స్పెషల్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ గురించి మాట్లాడుతున్నాం, కానీ బిర్యానీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. రకరకాల ఇన్నోవేషన్స్ కూడా బిర్యానీలో వస్తున్నాయి. అసలు బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది, బిర్యానీ ఎక్కడ పుట్టింది, అసలు బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటి ఫ్లేవర్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు, బిర్యానీని అసలు ఎలా తయారు చేయాలి, ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సార్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.
3: బిరియన్ బెరియన్ అనే పార్షియన్ భాషా పదమే బిరియాని అని మీకు తెలుసా? నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయంపై జెష్ని హైదరాబాద్ వింటున్నారు. వండక ముందే వేయించినది అని అర్థం కూడా ఉంది బిర్యానీకి. ఇక ఓల్డ్ పార్షియా వాళ్ళు ఇండియా వస్తూ వ్యాపారం కోసం ఇటు మొఘల్ రాజుల ద్వారా అలా ఈ వంటకం అనేది మనకి పరిచయమైంది. అయితే నాణ్యమైన బాస్మతి బియ్యం, పెరుగు, గరం మసాలాలు, కూరగాయలు, కొత్తిమీర, కూరగాయలు లేదంటే మీట్, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి చూడండి, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, నెయ్యి, పువ్వు, అనాస పువ్వు, ఇలాంటివన్నీ కలగలిపి చేసేదే బిర్యానీ. ఇవన్నీ ఉంటేనే బిర్యానీకి మంచి వాసన, రుచి, ఇంకా రంగు కూడా యాడ్ చేయడానికి కాస్త కుంకుమ పువ్వును కూడా జోడిస్తారు. ఇందులో నెయ్యి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. దీన్ని మ్యారినేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓన్లీ హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ అనే కాదు, మనం ఈరోజు బిర్యానీలో ఉన్న రకరకాల ఫ్లేవర్స్ అన్నీ టచ్ చేయబోతూ ఉన్నాము. మీరు మాత్రం వింటూనే ఉండండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగా 6 గంటలకి. చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటున్నారు, మన గోరేటి అంకన్న సార్ వస్తుండంట.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టి

మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: FM Rainbow 101.9।
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
0: FM Rainbow 101.9।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జేష్ణి హైదరాబాద్ వింటున్నారు నాతో ఆర్జీ రేణుతో. బిర్యానీ ఎలా పుట్టింది, అసలు బిర్యానీని సృష్టించింది ఎవరు అన్న విషయం గురించి చెప్తాను అన్నాను కదా. బిర్యానీని సృష్టించిన విషయానికి వస్తే, మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ముంతాజ్ ఒకసారి వాళ్ళ సైనికులు ఉండేటటువంటి ఆర్మీ క్యాంప్ని సందర్శించారనమాట. అక్కడ వాళ్ళని చూసినప్పుడు ఒకనొక యుద్ధ సమయానికి వాళ్ళందరూ సన్నద్ధం అవుతున్న టైంలో అక్కడ సైనికులు చాలా పోషకాహార లోపంతో ఉన్నారు అని వాళ్ళ రాజ్యంలోని రాజగురువులకు చూస్తూ ఉంటారు కదా వైద్యులు, వాళ్ళు చెప్తారనమాట. సో అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, వాళ్ళకి పోషకాహారం లోపం లేకుండా ఉండడానికి వాళ్లకు తగినటువంటి కూరగాయలు, మాంసం, కాయగూరలు, మసాలాలు, మంచి బియ్యం, అంటే వాళ్ళు ఒకసారి తిన్నారు అంటే కొన్ని గంటల పాటు వాళ్ళకి ఆ శక్తి ఉండే విధంగా వంటకాలు అనేవి ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, అలా రకరకాల మసాలాలు, కూరగాయలు, బియ్యం వీటన్నిటితో గుమగుమలాడే బిర్యానీ తయారు చేసి ఇచ్చారనమాట. అంటే సపరేట్గా కూర తర్వాత అన్నం కాకుండా అన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటే వాళ్ళు ఈజీగా తినడానికి కూడా ఉంటుంది అని ఒక చిన్న పెట్టకథ లాంటిది అనుకోండి ఇది. సో అట్లా అప్పటి నుంచి బిర్యానీ వంటకం చేస్తూ వచ్చారు రాజ్యంలో అని కూడా చెప్తూ ఉంటారు. అసలు నిజానికి చెప్పాలి అంటే బిర్యానీ వండడం అనేది చాలా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేసింది మాత్రం అక్బర్ కాలం నాటి నుంచే. ఆ తర్వాత నిజాంల కాలంలో మన హైదరాబాద్లో కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి, అంటే బిర్యానీలో కూడా రకాలు ఉన్నాయి. అందులో మనం దమ్ బిర్యానీ చెప్పుకుంటాం, వెజ్ బిర్యానీ చెప్పుకుంటాం, చిట్టి ముత్యాల బిర్యానీ చెప్పుకుంటాం, ఇలా రకరకాల బిర్యానీలు ఉన్నాయి కదా. వాటన్నింటి గురించి మాట్లాడుకునేటప్పుడు బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే నో అనే చెప్తారు కదా. అంతగా ఇష్టపడే బిర్యానీల్లో మాత్రం నిజంగా చాలా చాలా చాలా చాలానే ఉన్నాయి బిర్యానీలు. మరి వాటిలో మనం ఇష్టంగా తినేది మాత్రం, చెప్పుకునేది మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ స్పెషల్ బిర్యానీయే. వింటూనే ఉండండి జష్ని హైదరాబాద్ ఓలియాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
3: పద్నాలుగో

0: రెయిన్బో 101.9.
1: బిర్యానీ ఉంటే ఆ మజానే వేరు. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఒక బర్త్డే పార్టీయో యానివర్సరీయో లేదు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారో ఎప్పుడైనా పాత ఫ్రెండ్ కలిసాడో మీటింగ్స్ ఆఫీస్లో ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. అట్లాగే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ఖచ్చితంగా బిర్యానీ అనేది వండాల్సిందే. ఆ బిర్యానీ వండడానికి రకరకాల మనం హోటల్స్ కానీ క్యాటర్స్ని కానీ సంప్రదిస్తూ ఉంటాం, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ చేతితో చేస్తే బిర్యానీ ఉంటుంది అబ్బా అద్భుతం. అంతే, ఇవన్నీ చెప్పినా తక్కువే. బిర్యానీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది, ఎంత తిన్నా కూడా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. సరే, మరి ఏదైనా కూడా అతిగా తింటే కొంచెం అజీర్తి అన్నట్లుగా, మనం లిమిటెడ్గా తింటే చాలా మంచిది. కానీ బిర్యానీ తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి మసాలాలు మనకి కొంచెం పడిసం పట్టినప్పుడు అట్లాంటప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ఇలా మంచి మసాలాలు వేసుకుని కనుక మనం బిర్యానీలు తింటే కొంచెం ఏదో ఒక ఎనర్జీ వచ్చినట్లుగా ఉంటుంది కదా. అంతే ఎనర్జీతో ముందుకు వెళ్దాము. ఆ సుగంధ ద్రవ్యాల వాసన మన షో అంతా ఈ పరిమళం అలాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటూ ఉన్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రీను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియం కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం పరివర్తనకు వేదిక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ఈ మేరకు సమగ్ర విచారణకు కేంద్రం సీబీఐని ఆదేశించింది. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాష శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుండి యుఏఈ, ఇటలీతో సహా 5 దేశాల్లో పర్యటిస్తారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించాలని అధికారులు ఆదేశించారు. హిమంత బిశ్వశర్మ ఈరోజు వరుసగా 2వసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని ఖానాపారాలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో పదవీ బాధ్యతలు ప్రమాణం చేయించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు క్రానిక్ ప్యాటింగ్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. అంటే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి అండగా నిలుస్తూ వైద్య పరిశోధన ప్రాముఖ్యతను గుర్తించే రోజు మే ట్వెల్త్న ఈ డే అనే కాదు, ఇంకా చాలా డేస్ ఉన్నాయి. ఆ డేస్ అన్నింటి గురించి కూడా నేను ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. ఎవ్రీడే 3-4 ఆ డే స్పెషల్ ఏంటి, హిస్టరీలో ఏముంది ఈ రోజు అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు క్రానిక్ ప్యాటింగ్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. సో దీనివల్ల బాధపడే వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ దీని మీద అవేర్నెస్ ఇస్తూ ఉండేటటువంటి డేనే ఈరోజు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దిల్ పసంద్ వింటున్నారు, నేను ఆర్జే రీను. దిల్ పసంద్ అని అంటే ఎలా ఉంది కదా. ఇందాక బిర్యానీ తిన్నప్పుడు ఒకరు నాకు మెసేజ్ చేశారు, ఏంటి అంటే మీరు ఎప్పుడు బిర్యానీల గురించి మాట్లాడుతున్నారు, ఈసారి స్వీట్స్ గురించి మాట్లాడండి అని. అంటే డైలీ మనం మాట్లాడుతుంటాం కాబట్టి ప్రతిసారి మనం ఒక్కొక్క ఐటెం గురించి మాట్లాడుతూ ఉంటాము. అందుకే ఇప్పుడు నేను దిల్ పసంద్ అన్నాను. చూద్దాం, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. డిఫరెంట్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాము, ఎందుకంటే ఇది డబుల్ కా మీటా. ఈ డబుల్ కా మీటా షో మీకు తెలుసు, కానీ ఒక స్వీట్ ఐటెంని కూడా మెన్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే మనం బిర్యానీ తిన్న తర్వాత కంపల్సరీగా ఒక స్వీట్ ఐటెం అనేది తింటూ ఉంటాం కదా, అది ఆనవాయితీగా వస్తుంది. అందుకే డబుల్ కా మీటాతో కంటిన్యూ చేద్దాం.

మీరు వింటున్నారు డబుల్ కమిటా. నేను ఆర్జే రేణు, ఆలియాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఎవ్రీ ఇయర్ మే 12న ఫ్లోరెన్స్ నైటింగల్ జయంతి సందర్భంగా మనం నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. సో నర్సులు మనకి డాక్టర్ కంటే ముందుగా ఏదన్నా మాట్లాడతాం మనం, డైరెక్ట్గా డాక్టర్కి అన్నీ చెప్పలేము. ఒక పేషెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఏమీ అవ్వదు అని చెప్పడం, మనకి ఏమైనా రిపోర్ట్స్ అర్థం కానప్పుడు ఫస్ట్ మనం నర్స్నే అడుగుతూ ఉంటాం. మెడిసిన్స్ కూడా డాక్టర్ పలానా పలానవి ఇప్పుడు ఇప్పుడు వేసుకో అని చెప్పినా కూడా మళ్ళీ మనం నర్స్నే అడుగుతూ ఉంటాం. ఏదున్నా కూడా నర్స్తో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. డాక్టర్ అంటే కొంచెం భయం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. మీకు కూడానా? ఎందుకు అనంటే డాక్టర్కి చాలామంది పేషెంట్స్ వస్తారు, అందులోనూ రకరకాలుగా సమస్యలు చెప్తూ ఉంటారు. వాళ్ళు మందులు రాస్తున్నంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇంకొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో నేను చెప్పాలనుకునే చెప్పలేకపోయాను, ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను. తీర బయటకు వచ్చిన తర్వాత ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేది ఇంకొన్ని డాక్టర్ చెప్పిన తర్వాత అయినా కొంతమందికి ఉబలాటం ఆగక నర్స్ని కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళతో ఉండే బాండింగ్ అలాంటిది, వాళ్ళకు ఉండేటటువంటి అంకిత భావం అలాంటిది, ప్రేమతో అంకిత భావంతో సేవలు అందిస్తున్నటువంటి నర్సులందరికీ కూడా కృతజ్ఞతలు మనం తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రత్యేకంగా కొన్ని చోట్ల థ్యాంక్స్ వాల్ అని ఇలాంటివి పెడుతూ ఉంటారు. అంటే ఆ వాల్ మీద థ్యాంక్స్ చెప్పడం, ఎవరైతే నర్స్ మీకు ఇష్టం ఉంటుందో వాళ్ళ పేరు రాయడం, ఇట్లాంటివి కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ఇక ఆరోగ్య వ్యవస్థలో నర్సులు వెన్నెముక వంటి వారు అని మనం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అనంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇటువంటి డేస్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే సేవనే జీవితంగా భావించే నర్సులందరికీ కూడా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. రోగి బాధను అర్థం చేసుకుని ధైర్యం చెప్పే నిజమైన దేవతలు వాళ్ళు. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ రీను.

0: Admissions are open at Bankatlal Bhadruga College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BS in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయి పెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: FM Rainbow 101.9
1: कानूनी मदद और सलाह दिलाती, दलीलों हमें सही राह दिखाती।
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
0: FM Rainbow 101.9
4: ఇవాళ అత్యంత శక్తివంతమైన రోజు. అసలు మనకు భయం వేసినా, మనకు ఎనర్జీ తక్కువైందని అనిపించినా, లేదు ఇలా రకరకాలుగా ఆలోచనలన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి అనిపించినా, మనం టక్కున జై హనుమాన్ అనుకుంటాం కదా. ఇవాళ హనుమాన్ జయంతి. సో ఎటు చూసినా కూడా హనుమాన్ జయంతి సంబరాలు అవుతూ ఉన్నాయి. ఈరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తేదీ నాడు హనుమాన్ జయంతిని మనం జరుపుకోవడం పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. మంగళవారం జయవారం కూడా ఈరోజు దశమితో రావటం అనేది చాలా శుభప్రదంగా అనుకుంటూ ఎక్కడ చూసినా కూడా టెంపుల్స్ అన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. సీతాదేవి ఆయన భక్తికి మెచ్చి 8 రకాల సిద్ధులను, అంటే అష్టసిద్ధులు, 9 రకాల నిధులను, నవనిధులను వరంగా ప్రసాదించింది. ఆయన అనుకుంటే ఆ శక్తుల ద్వారా అనువంత చిన్నగా మారగలరు, అలాగే కొండంత పెద్దగా మారగలరు, గాలి కంటే తేలికగా లేదా భూమి కంటే బరువుగా మారగలరు, అలాగే ఈ లోకంలోని సకల సంపదలను, ధార్మిక చింతనను భక్తులకు ప్రసాదించగల శక్తి ఆంజనేయుడికి ఒక్కడికే ఉంది అని మనం నమ్ముతూ ఉంటాం. సో ఈరోజు అందరూ కూడా హనుమంతుడికి ఇష్టమైన సింధూరంతో పూజలు, హనుమాన్ చాలీస, సుందరాకాండ చదవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈరోజు అదే బిజీలో అందరూ ఉన్నారు. సో అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: నేను ఎప్పుడు బజార్కు వెళ్ళినా కూడా కూరగాయలు కొంటున్నా, ఇంకేం కొంటున్నా కవర్ ఇస్తూ ఉంటే నో చెప్తాను. మరి మీరు వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటా వింటున్నారు. సరే, అలా అన్నానా, మీరు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోరా అని ఒకరు, కవర్ అయితేనే ఇస్తానని ఒకరు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది నేను దాదాపుగా 8-9 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, నాకు కవర్ వద్దు అని చెప్పి. సో ప్లాస్టిక్కి నో చెప్దాము అని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా, కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా, కొన్నిసార్లు పూలు ఇలా రకరకాలుగా మనం మార్కెట్కి వెళ్ళి నిత్యావసరాలు కొంటూ ఉంటాం కదా, ప్లాస్టిక్ కవర్ మనం వద్దు అని మన చేయి సంచులు వేయి అనట్టు కొంచెం వాళ్ళే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏంటో తెలీదు. ఇంకొకరు ఏం చెప్తుంటారు తెలుసా, మీరు తీసుకున్నంత మాత్రాన ఇంకేమవుతుంది అని. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఎలా అంటే, మీరు ఇస్తున్నారు సరే, మీ దగ్గర నుంచి వచ్చేస్తుంది, కానీ నేను తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడితే దానివల్ల పొల్యూషను, ఇది భూమిలో కలవదు, కలవాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని ఇలా చిన్నగా కథ చెప్తూ ఉంటే, వాళ్ళు అసలు చెవిని కూడా పట్టి పెట్టుకోవట్లేదు, అసలు చెవిలో మొహం కూడా తిప్పేసుకున్న వాళ్ళు ఉన్నారు.

అనుకోండి, అది వేరే విషయము. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మీకు జరిగిందా? ఏం చేస్తారు అప్పుడు? మనం బయటికి వెళ్ళినప్పుడు మన చేయి సంచిని మనం తీసుకెళ్ళడం చాలా అవసరము. గట్టిగా చెప్పండి, ఎప్పుడైనా సరే వాళ్ళు మీకు ఇస్తూ ఉన్న బలవంతంగా నో చెప్పండి. దానివల్ల జరిగే అనర్థాల గురించి చెప్పండి. ఇకపై రైతు బజార్లో, ప్రభుత్వ మార్కెట్లో కూడా ప్లాస్టిక్ పూలకు పూర్తి నిషేధం అని ఈరోజు నుంచి, అంటే May 12th నుంచి విన్నాను. సో అందుకని ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకున్నాను. మంచి విషయమే కదా, ప్లాస్టిక్ పూలను పూర్తిగా నిషేధించి మనం సహజ సిద్ధమైనటువంటి పువ్వులను దేనికైనా, మన శుభకార్యాలకు కానివ్వండి, నిత్య పూజలకు కానీ వాడడం చాలా మంచి విషయం. కాబట్టి మీకు ఇంక ఎప్పుడైనా సరే ఏమైనా అకేషన్స్ అయినప్పుడు మీరు ప్లాస్టిక్ పూలు పెట్టడానికి మాత్రం నో చెప్పండి. మీ మనసుకి ఆడంబరాలకి వెళ్లకుండా మనం ఉన్నంతలో సింపుల్గా 4 రకాల పువ్వుల్ని పెట్టుకుంటే ఆ స్వచ్ఛమైన పువ్వుల నుంచి వచ్చే పరిమళం మన మనసుకి చాలా హాయినిస్తుంది. మనం ఈ పండుగలు, శుభకార్యాలు ఇలాంటివన్నీ ఎందుకు చేసుకుంటాం? మనం హ్యాపీగా ఉండడానికి. అంటే మన మనసు అబ్బా బాగుంది, మంచిగా చేసుకున్నాం అనుకోవాలి. లేదు మన ఇంట్లో ఏదైనా చేసాం ఒక ఈవెంట్, ఏం చేశారబ్బా సూపర్ చేశారని ఎవరైనా అంటే మనం పొంగిపోవాలి, అందుకే ఈవెంట్స్ చేసేది కదా. సో మరి అటువంటి అప్పుడు మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు, మీరు అలంకరణ చేసేటప్పుడు స్వచ్ఛమైన పువ్వులతో మాత్రమే చెయ్యండి. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి మనకి వాడాలంటే కదా. సో కిలోలు కిలోలు గంపడి గంపడి పువ్వులు అక్కర్లేదు, బుట్టలు బుట్టలు అక్కర్లేదు. ఉన్న 4 పువ్వులైన వాటితో మనం రకరకాలుగా క్రియేటివ్గా చేయొచ్చు. బికాస్ అటువంటి స్వచ్ఛమైన పువ్వులతో మనం చేసినప్పుడు ఆ ఈవెంట్ ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు వింటున్నారు డబుల్ కమీటా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొటెక్షన్ యూనిట్.
1: నేను ఆర్జరీను, మీరు వింటున్నారు డబుల్ కమీటా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ చరిత్రలో కూడా ఎన్నో ప్రాముఖ్యమైన ఈవెంట్స్ జరిగిన రోజు భారతదేశ చరిత్రలో మే 12 అనేది ఎంతో ప్రఖ్యాతమైంది. ఇటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల జననం నుంచి చారిత్రక నిర్మాణాల ప్రారంభం వరకు ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయన్నమాట. అందులో ముఖ్యమైనవి 1638లో ఎర్రకోట నిర్మాణం, ఈ రోజునే జరిగింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఢిల్లీలోని ప్రసిద్ధ ఎర్రకోట నిర్మాణానికి ఇదే రోజున ఆదేశాలు జారీ చేశారట. ఇక 1459 మే 12న జోధ్పూర్ నగరం, రాజస్థాన్లోని ప్రసిద్ధ జోధ్పూర్ నగరాన్ని రావ్ జోధా ఈ రోజునే స్థాపించారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమీటా వింటున్నారు నాతో ఆర్జే రేణుతో.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: Rainbow 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: FM Rainbow 101.9.
3: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటరా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: FM Rainbow 101.9
1: డబుల్ కమిట్ వింటున్నారు. నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రాంగుల్మయం. డబుల్ కమిటాలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజు అంటే మే 12th హిస్టరీలో ఏం జరిగింది, స్పెషాలిటీ ఏముంది, స్పెషల్ డేస్ ఏమున్నాయి అని మాట్లాడుకుంటున్నాం. ఈ 1 అవర్ నుంచి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాము, కానీ ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం సంథింగ్ స్పెషల్. ఎందుకు అంటే విజయలక్ష్మి పండిట్, భారత రాజకీయవేత్త మరియు దౌత్యవేత్త అయినటువంటి విజయలక్ష్మి పండిట్ ఈరోజున ఒక ముఖ్యమైన అంతర్జాతీయ గుర్తింపును ఆవిడ పొందారు. తొలి మహిళా మంత్రిగా విజయలక్ష్మి పండిట్ మనందరికీ తెలుసు. ఆవిడ 1937 బ్రిటిష్ ఇండియాలో మంత్రి పదవి పొందిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. సోవియట్ యూనియన్, అమెరికా వంటి దేశాలకు భారత రాయబారిగా కూడా ఆవిడ పనిచేశారు. ఇక 1953-1954 కాలంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ అధ్యక్షురాలుగా కూడా ఆవిడ వ్యవహరించారు. ఎన్నో కీలక పోస్టులు

ఆవిడ ఆద్రోహించారు. అంతేకాకుండా స్వాతంత్ర్య భారత పునర్నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే మహిళా సాధికారత కోసం కూడా కృషి చేశారు విజయలక్ష్మి పండిట్. సో ఎన్నో మెయిన్ ఈవెంట్స్ ఈరోజు ఆవిడ తీసుకోవటం జరిగింది, ఇనిషియేట్ చేయడం జరిగింది, స్పెషల్గా మే 12న. అది ఈరోజు హిస్టరీలో ఉన్నటువంటి స్పెషల్. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమిటా.

0: Rainbow 101.9.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం వింటున్నారు. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్ష రద్దు కావడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆరోపించారు. భారత రాష్ట సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియంను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదిక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ హిమంత బిశ్వశర్మ ఈరోజు వరుసగా 2వసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటీలోని ఖానాపారాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. హనుమాన్ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రం కాగా, భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9
1: Fit India వింటున్నారు ఆర్జే రేణుతో ఆల్ యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నవడేస్ యూత్ ఆరోగ్యంతో పాటు ఫిట్గా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు ఫిట్గా ఉండడమే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యం. అందులోనూ సోషల్ మీడియా పెరిగిన తర్వాత హెల్త్ మీద అవగాహన కూడా పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఫిట్గా ఉండాలనుకుంటే సరిపోదు, కేవలం ఫిట్గా ఉండడమే కాదు, అందుకోసం ఏం చేయాలి, ఎలా ఉండాలి, రోజంతా బిజీగా గడిపేస్తూ ఫిట్గా ఉండాలంటే సాధ్యం కాని విషయమే. మరి మంచి నిద్ర, వ్యాయామం, పౌష్టికాహారం ఇవన్నీ తీసుకుంటూ నేను చెప్పే ఒక 3 విషయాలు చేయండి, అప్పుడు డెఫినెట్గా మీరు ఫిట్గా ఉంటారు. ఎందుకంటే ఫిట్ ఇండియా వింటున్నారు నాతో ఆర్జే రేణుతో ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: ఫిట్గా ఉండాలని కలలు మాని ఒక మూడు పనులు చేయండి అని చెప్పాను కదా. నేను అజయ్ రేణు, మీరు వింటున్నారు ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎవరికి చూసినా ఫిట్గా ఉండాలని ట్రై చేస్తున్నారు, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు అనంటే మంచి నిద్ర, మంచి వ్యాయామం, మంచి పౌష్టికాహారం లేకపోతే ఫిట్గా ఉండడం కష్టం. ఫిట్గా ఉండాలని స్టార్ట్ చేసేస్తారు, కంటిన్యూ అవుతుంది, టార్గెట్ రీచ్ అవుతారు, కానీ తర్వాత దాన్ని మెయింటైన్ చేసే ఎందుకే టైం అనేది స్పెండ్ చేయరు. ముఖ్యంగా ఈ 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. రాత్రి పడుకోవడానికి, ఉదయం లేవడానికి సరైన ప్రామాణిక టైం అనేది మనం ఒక టైం టేబుల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సమయాన్ని పాటించడం ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడంతో పాటు మనం రిలాక్స్ అవ్వడం, మన కండరాలు రిలాక్స్ అవ్వడం, మన డైజెస్టివ్ సిస్టమ్ రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాంతో మనకి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందో అప్పుడు మన మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. మనం వ్యాయామం చేయడం అంటే చెమట బయటికి రావడమే అని అనుకుంటాం, దాని వెనుక ఇంకా రకరకాలు ఉంటాయి. మనం ఎన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఫిట్గా ఉండడానికి, వ్యాయామం చేయడం అనేది ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. సో 3 పాయింట్స్ నేను చెప్తానన్నాను కదా, అప్పుడు డెఫినెట్గా ఫిట్నెస్ ఎందుకు రాదో చూద్దాం అని అనుకున్నాం కదా, మాట్లాడుకుందాం. ఒక విషయం అయితే మాట్లాడుకున్నాం, మన నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఫిట్ ఇండియా విత్ మీ యువర్ జాక్ రెయిన్తో ఆల్ యోన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachiguda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
2: FM Rainbow 101.9.

ఫిట్గా ఉండాలని కలలు కనడం ఆపేసి ఈ మూడు పనులు చేయండి, అసలు ఫిట్నెస్ ఎందుకు రాదో చూద్దాం అని చెప్పాను కదా. ఎస్, ఫిట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు ఓన్లీ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మూడు విషయాలు మాట్లాడుకుందాం అన్నాను కదా, వాటిల్లో ముఖ్యమైనది మనకి 7 నుంచి 8 గంటల వరకు నిద్ర. కంటికి నిద్ర అనేది చాలా అవసరం. ఆ తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం. ఈ వ్యాయామం వారానికి 3 లేదా 4 రోజుల పాటు తప్పనిసరిగా చేయాలి అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే నడవటం, పరిగెత్తటం ఇలాంటివి. లేదా సాయంత్రం 20 నుంచి 30 నిమిషాల పాటు మనం జిమ్కి వెళ్ళడమో ఇట్లాంటివి చేసాము అనుకోండి, అవి కూడా మనం ఫస్ట్ ఒకసారి మన ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి మన బాడీకి ఏది సూట్ అవుతుందో చూసుకొని దాన్ని మనం చేయడం చాలా చాలా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఫిట్గా మనం ఉంటాము. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ ఇలాంటి తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మన శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. అంతేకాకుండా హృదయ సంబంధిత వ్యాధులు కూడా దరిచేవు. వ్యాయామం వల్ల మనకు అనవసరమైన కొవ్వు కూడా వెళ్ళిపోతుంది, ఎముకలు కూడా గట్టిపడతాయి. వీటన్నింటినీ మనం చేసేటప్పుడు కూడా మనం ముందుగా నడకతో స్టార్ట్ చేయడం మంచిది. ఇప్పుడే మీరు కనుక ఆఫీస్లో ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే లిఫ్ట్ వాడకుండా మెట్లను ఎక్కడం ఇలాంటివి చేస్తూ ఉండండి. మెట్లు ఎక్కి దిగడం కూడా ఒక వ్యాయామమే. లిఫ్ట్ మీద ఆధారపడకుండా మెట్లతో మీ వ్యాయామాన్ని స్టార్ట్ చేయండి. అది కూడా మంచి వ్యాయామమే కదా. అంతేకాకుండా ఏ వ్యాయామం చేసినా కూడా అది మన బాడీకి సూట్ అవుతుందా లేదా అనేది మనకి ఒక 3 రోజుల్లో తెలుస్తుంది. సో ఆ తర్వాత మనం ఏది సూట్ అవుతుందో దాన్ని నెక్స్ట్ చూసుకుంటే చాలా బాగుంది.

0: 101.9. Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
3: FM Rainbow 101.9.
4: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి. చీఫ్ గెస్ట్ ఎవరనుకుంటుండ్రు? మన గోరేటి అంకన్న సార్ వస్తుండంట.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: में जारी।
1: FM Rainbow 101.9
2: నేను అర్జరీను, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాద్మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: FM Rainbow 101.9.
1: లైఫ్లో ఫిట్గా ఉండడం చాలా అవసరం, ఎందుకంటే ఫిట్ ఇండియా వింటున్నారు నాతో ఆర్జే రేణుతో. ఫిట్గా ఉండడానికి జస్ట్ వ్యాయామం చేస్తే సరిపోదు, మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం అన్నాను కదా. సమతుల ఆహారం కూడా అవసరం, ఎందుకంటే మనం ఏదో తినేస్తున్నాం అనుకొని జంక్ ఫుడ్ తింటూ ఫిట్గా ఉండాలనుకుంటే నో వే, సరిపోదు కదా. ఫిట్గా ఉండాలనుకునే వాళ్ళు సమతుల ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు లైక్ కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ తీసుకోవాలని నిపుణులు చెప్తూ ఉన్నారు. తక్కువ కొవ్వు ఉండే పదార్థాలు తీసుకొని పాలు, వెన్న, నెయ్యి, వేపుళ్ళు ఇవన్నీ కూడా తగ్గించేసుకోవటం, వీటితో పాటు బరువు తగ్గడానికి స్పెషల్గా శరీరం ఫిట్గా ఉండడానికి ఎక్కువ నీళ్ళు, అంటే రోజు మనం తాగేదానికంటే ఎక్కువ శాతం నీళ్ళు తాగడం కూడా చాలా అవసరం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ అన్నం తిన్న గంట తర్వాత మంచినీళ్ళు తాగితే మంచిది అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఏదేమైనా కూడా మనం పోషకాహార నిపుణుల సహాయంతో పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం చాలా అవసరం. 7 నుంచి 8 గంటల నిద్ర, 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం, ఆ తర్వాత సమతుల ఆహారం, ఇవి మనం ఫాలో అవుతే డెఫినెట్గా ఫిట్గా ఉంటాం. వాట్ యు సే ఫిట్ ఇండియా? వెంటనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

ఇన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఫిట్ ఇండియా విన్నారు ఇప్పటివరకు. మరి నెక్స్ట్ స్టార్లోకి మనం వెళ్ళబోయే ముందు సాంగ్ ప్లే చేస్తాను, అండ్ ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. బట్ నేను మాత్రం మీతో పాటే ఉంటాను 6 గంటల వరకు, ఎందుకంటే ఫిట్గా ఉండేందుకు ఎటువంటి టిప్స్ ఇవన్నీ తీసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ కూడా ఇంకా తాజా ట్యూన్స్తో మీతోనే ఉంటుంది ఆర్జీ రేణు. వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్ష రద్దు కావడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది శాపంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తారక రామారావు, హరీష్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదిక అని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రం కాగా, భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. తాజా ట్యూన్స్ వింటున్నారు. సో ఈ ఆరంతా తాజా ట్యూన్స్ మీకోసం ట్యూన్ చేసి ఉంచాను. సో ఇంకెందుకు ఆలస్యం?

అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి సాంగ్ విన్నారు. సూపర్ సాంగ్. ఈ సాంగ్ ఎక్కడ చూసినా కూడా మనకి పార్టీ వైబ్ని తీసుకొస్తుంది ఈ సాంగ్. అండ్ అనిరుద్ కంపోజిషన్లో రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ఫోర్త్ మూవీ ఐ థింక్. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్, 2024లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అంకిత భావంకల్ ఒక పోలీస్ అధికారి పెరుగుతున్న అరాచకాలని ఎదుర్కోవడం ఇలాంటి స్టోరీ ఉంటుందన్నమాట. మొత్తం సూపర్గా ఉంటుంది సినిమా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, ఇప్పుడే విన్నారు కూడా కదా. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి జ్ఞానవేల్, జైభీమ్ మూవీని డైరెక్ట్ చేసినటువంటి జ్ఞానవేల్ ఈ సినిమాకి డైరెక్షన్ అందించారు. అండ్ సూపర్ సాంగ్స్, తాజా తాజా ట్యూన్స్ నెక్స్ట్ మీకోసం ట్యూన్ చేసి ఉంచాను. వింటూనే ఉండండి తాజా ట్యూన్స్ విత్ మీ హియర్ జాక్ రేణుతో, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్ రామ్ మిర్యాల పాడినటువంటి సాంగ్ విన్నాము, డీజే టిల్లు స్క్వేర్ నుంచి, టిల్లు స్క్వేర్. సో డీజే టిల్లు ఫస్ట్ మూవీ అండ్ తర్వాత టిల్లు స్క్వేర్, ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అని చెప్పాలి. సిద్దు జొన్నలగడ్డ టిల్లన్న పర్ఫార్మెన్స్కు దండాలు అంటూ అప్పట్లో ఫుల్ ట్వీట్స్. సో సూపర్గా ఉన్నటువంటి సినిమా, స్పెషల్గా ఈ సినిమాలో సిద్ధు అండ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా డిజే టిల్లు స్క్వేర్ సినిమా అండ్ సాంగ్స్ ఎన్నిసార్లు చూసినా కూడా కామెడీకి కామెడీ అండ్ ఫన్కి ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందుకే వన్ మోర్ సాంగ్ ఫ్రమ్ దిస్ మూవీ వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: FM Rainbow 101.9.
3: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తుల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తుల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరా.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये PM ने ये कहा है तुम पढ़ो.
3: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: FM Rainbow 101.9.
5: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా.

0: నా చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
1: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

0: FM Rainbow 101.9.
1: నేను ఆర్జే నేను మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. తాజాగా కూల్ ఈవినింగ్ అయితే బాగుండు అనిపిస్తోంది. మరి బయట ఎలా ఉందో నాకైతే తెలీదు. ఎనీవేస్ నేను బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ని ఫీల్ అవుతాను. మరి మీరు మాత్రం డ్రైవ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ తాజా ట్యూన్స్ వింటూ కూల్గా మీ డ్రైవ్ని సేఫ్గా రైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకోసం వస్తున్న సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ వస్తున్నాయి. అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ పుష్ప 2 అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యూజిక్ మూర్తి. సో ఈ రెండు పాటలు మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రీను.

0: రెయిన్బో 101.9.
1: నేను అర్జురేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం, పైల్స్ మొలలు సమస్య చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ ఆయుర్వేదిక్ సర్జన్గా సేవలందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఈ మలద్వార సమస్యలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. ప్రధానంగా ఈ సమస్యల్లో పైల్స్ని చెప్పుకోవచ్చు. ఏ కొంచెం నొప్పి అయినా లేకపోతే మలద్వారం నుంచి ఏమైనా కొంచెం రక్తం పడుతున్నా ఇది పైల్సేనని అనుకుంటున్నారు. అయితే అసలు ఈ ఫైల్స్ రావడానికి కారణాలేంటి? వీటి లక్షణాలేమిటి?
1: మన దైనందిక జీవిత కార్యక్రమాల్లో ఏవైతే మనం తప్పులు చేస్తూ ఉంటామో వాటి వల్లనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మలద్వారం లోపల ఈ రక్తనాళాలు అనేవి అందరికీ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉంటాయి ఈ రక్తనాళాలు అనేవి. ఈ రక్తనాళాల మీద ఒత్తిడి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఒత్తిడి ఏర్పడినప్పుడే మనకు ఆ రక్తనాళాలు అనేవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సాగి సాగి ఎప్పుడైనా మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు దాని మీద ఉన్న పొర పగిలి మనకి ఈ బ్లీడింగ్ అనేది జరుగుతుంది.
0: ఇప్పుడు మీరు చెప్పారు ఒత్తిడి ఏర్పడడం, ఒత్తిడి అంటే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడా?
1: ఎస్.
0: ఎటువంటి ఒత్తిడి?
1: ఎస్, ఎక్కువసేపు కూర్చోవడము అండ్ మోషన్ కోసం, అంటే ఇక్కడ మోషన్ హార్డ్గా ఉండడం కాదు, మోషన్ కోసం టాయిలెట్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడం, స్ట్రెయినింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 11 o'clock 12 o'clock నైట్ ఫుడ్ తిన్నారు, మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్ళాలి 6:30 7 o'clock. అంత లేట్ నైట్లో ఫుడ్ తిన్నప్పుడు మీకు ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? అవ్వదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్లో టాయిలెట్ సరిగ్గా లేవని, బయటికి వెళ్తే మళ్ళీ మోషన్ వెళ్లాల్సి వస్తుందని మార్నింగ్ 6:30 వెళ్ళి స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా స్ట్రెయిన్ చేయడం అనేది ఒక్కరోజులో అవ్వదు వాళ్ళకి, వీళ్ళు రోజు అవుతూనే ఉంటుంది ఇది. ఇలా స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మలద్వారం లోపల గోడల మీద ఆటోమేటిక్గా ఒత్తిడి ఏర్పడుతుంది. ఓకే, అలా ఒత్తిడి ఏర్పడినప్పుడు వస్తుంది. రెండోది ఏంటంటే మోషన్ అవాయిడ్ చేయడం వలన మనం కూడా గమనించవచ్చు, ఈవినింగ్ వెళ్ళే మోషన్ మళ్ళీ స్టూల్ హార్డ్ అవుతుంది, ఫస్ట్ స్టూల్. అట్లా ఫస్ట్ స్టూల్ హార్డ్ అయినప్పుడు కూడా మనకి ఈ ఫిషర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ మలద్వారంలో ఒత్తిడి రావడం గల కారణం మెయిన్ స్ట్రెయినింగ్. అసలు స్ట్రెయిన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియన్ కమోడ్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు లేవు. ప్రతి ఫ్లాట్లో కూడా అందరు వెస్ట్రన్ కమోడ్స్ పెట్టుకుంటున్నారు. ఇండియన్ కమోడ్లో మీరు కూర్చునే విధానం చూసినట్లయితే మోషన్ వచ్చే మార్గం, పెద్ద పేక్కి మోషన్ వచ్చే మార్గానికి యానస్కి, అంటే రెక్టమ్కి యానస్కి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది అనమాట. యాంగిల్ అనేది మీకు 90 degrees కంటే తగ్గిపోతుంది, అంటే 30 degrees వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ మోషన్ కోసం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కింద కూర్చొని జస్ట్ ఇట్లా స్ట్రెయిన్ చేస్తే చాలు, మోషన్ వచ్చేస్తుంది. బట్ వెస్ట్రన్ కమోడ్లో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, కూర్చునే పోస్చర్ వల్ల ఆ యాంగిల్ 90 degrees వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి మోషన్ ఇన్కంప్లీట్ అవుతూ ఉంటుంది. స్ట్రెయిన్ చేసినా అవ్వదు సరిగా, కొంచెం అవుతుంది కొంచెం అవ్వదు. దానివల్ల మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళడం, చాలామందికి ఇట్లా అలవాటైపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇట్లా మనం స్ట్రెయిన్ చేసినప్పుడే మనకి ఈ మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పడి ఈ పైల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీన్నేమో వాడుక భాషలో అందరూ అర్షమొళ్ళు అని అంటూ ఉంటారు, పైల్స్ అని అంటూ ఉంటారు. మనకి మెడికల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఏమో హిమరాయిడ్స్ అంటాం అట్లా.
0: డాక్టర్ గారు, ఈ మోషన్ ఫ్రీ అవ్వకపోవటానికి దైనందిక జీవితంలో మనం ఎక్సర్సైజులు చేయకపోవటం, వాకింగ్ చేయకపోవటం, ఇవి కూడా కారణాలు అవుతాయంటారు?
1: డెఫినెట్గా. సో జనరల్గా మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు లేవగానే కొన్ని ఒక లీటర్ వాటర్ తాగి జనరల్గా ఒక 3 kilometers అట్లా బాగా వాక్ చేశారనుకోండి, మీకు ఏమవుతుందంటే బాడీలో మెటబాలిక్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, పెరిస్టాల్సిస్ మూమెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో పెరిస్టాల్స్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు మోషన్ కోసం. సో థంబ్ రూల్ ఎలా ఉంటుందంటే రోజులో ఒకటేసారి మోషన్కి వెళ్ళాలి, ఇట్స్ మ్యాండేటరీ జనరల్గా. అంటే ఇది ఒక యూరోపియన్ గైడ్లైన్స్, మీకు గైడ్లైన్స్ అనమాట.
0: ఉదయం అంటారా లేకపోతే సాయంత్రం?
1: మీకు ఎప్పుడు సెన్సేషన్ ఉంటుందో అప్పుడు ప్రాపర్గా 1 time స్టూల్ వెళ్ళడము, 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు కమోడ్ మీద, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమవుతుందంటే మోషన్స్ లూజ్గా అయిపోతూ ఉంటాయి. ఓకే, అంటే అసలు మోషన్ అని ఒకటి ఒక ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఉండదు, ఉండకుండా లూజ్ అయిపోతుంది. అంటే వాళ్ళు అనుకుంటారా ఇది ఇదే నార్మల్ థింగ్, నాకు చాలా క్లియర్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ సరిగ్గా లేనట్టు, స్టూల్ కానీ వెల్ ఫార్మ్డ్గా 1 time 3 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా పోతున్నారు. ఒక్కసారి

0: అయిన తర్వాత మళ్ళీ మీకు దాని మీద ఆలోచన లేదు అంటే దట్ ఈజ్ లైక్ హెల్దీ థింగ్ అనమాట. అలా కాకుండా మోషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయినా మళ్ళీ అనిపిస్తుంది, మధ్యాహ్నం తినగానే మళ్ళీ అనిపిస్తుంది, ఈవినింగ్ పూట మళ్ళీ అనిపిస్తుంది, మోషన్ లూజ్ లూజ్గా అవుతుంది, మీకు స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది, లేదు మోషన్ వెల్ ఫార్మ్డ్గా లేదన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ అన్హెల్దీ థింగ్. అంటే బాడీలో ఏంటంటే మీకు జీఐటీ సిస్టమ్ సరిగా లేనప్పుడు. దానికోసం ఏంటంటే మీరు ప్రోబయోటిక్స్ కానీ అట్లాంటివి కానీ కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. యూజ్ చేసినప్పుడు మళ్ళీ గట్ అనేది హెల్దీగా తయారవుతుంది, ఈ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా అవుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా జరిగిన రీసెర్చ్ ద్వారా గట్ హెల్త్ బాగుంటేనే బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది అని ప్రముఖ డాక్టర్లు అందరూ చెప్తున్నారు. అంటే ఎట్లా ఈ గట్ హెల్త్ని మనం కాపాడుకోవటం, ఎలా ఎలా హెల్దీగా ఉంచుకోగలుగుతాం?
0: సో జనరల్గా ఏంటంటే గట్ హెల్దీగా ఉండాలి అంటే గట్లో ఉన్న మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకే, గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాగా ఉంటుందో మనకి ఆటోమేటిక్గా మనం తిన్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. సో ప్రాపర్ డైజెస్ట్ అయినప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్కి ప్రాపర్గా వెళ్తుంది, వెళ్ళినప్పుడు ప్రతి ధాతువు అంటే ప్రతి టిష్యూ కూడా ప్రాపర్గా న్యూట్రిషన్కి గురవుతుంది, అప్పుడే మనకు మనం హెల్దీగా ఉండడానికి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం అన్డైజెస్టెడ్గా ఉంటుందో మెటీరియల్, ఆటోమేటిక్గా మీకు లాస్ట్లో ఫామ్ అయ్యి ఏదైతే ఉంటుందో, సో ఆ ఫార్మేషన్ కూడా సరిగా ఉండదు. అండ్ ప్రతి చోట మీకు ధాతు లెవెల్ అంటే టిష్యూ లెవెల్ అంతా కూడా ఆమా కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఆమా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక అన్డైజెస్టెడ్ పాయిజన్ అనుకోవచ్చు, వచ్చేస్తుంది. దానివల్లే మనకి ఈ చేతులు కాళ్ళు వాపులు రావడం, కీళ్ళు వాపులు రావడం, హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కడైతే ధాతువులో ఆమం వెళ్ళిపోతుందో అక్కడక్కడ ధాతువుల్లో మనకి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో గట్ అనేది హెల్దీగా ఉండాలంటే ఇందాక చెప్పినట్టుగా మనం తీసుకున్న ఫుడ్లో కంపల్సరీగా ప్రోబయోటిక్స్ ఉంటాడు చూసుకోవాలి, అండ్ వాటర్ కంటెంట్ కంపల్సరీగా ఉంటాడు చూసుకోవాలి. మ్యాక్సిమం బయట ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇండియన్స్ కాబట్టి మనకు స్టేపుల్ ఫుడ్ ఏదైతుందో అది అలవాటు చేసుకోవాలి.
1: మీరు చెప్పినట్టు ప్రోబయాటిక్ ఫుడ్ తినమంటున్నారు, ప్రోబయాటిక్ ఫుడ్ అంటే ఏమిటి, మనం ఎలా తయారు చేసుకోవాలి?
0: లెస్, సో జనరల్గా ఏంటంటే ప్రోబయోటిక్స్ అంటే ఇంతకుముందు మనం చేసేవాళ్ళం బట్ ఇప్పుడు అంతా కూడా వదిలేశారు. ప్రోబయోటిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవినింగ్ టైంలో మీరు రైస్ వండేసుకున్నారనుకోండి, ఓకే, సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నంలోనే కొన్ని పాలు పోసేసేసి, గోరువెచ్చగా పాలు పోసి దాంట్లో పెరిగేసేసి తోడుబెట్టేసుకోవచ్చు. ఓకే, సో అది మీరు ఒక చిన్న మట్టి పాత్రలు చేసినట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది. పెట్టేసుకొని అసలు మార్నింగ్ పూట మీరు ఒక 5-6 స్పూన్లు తిన్నట్లయితే డెఫినెట్గా కంపారిటివ్లీ మీకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీకు గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ హెయిర్ ఊడిపోవడానికి కారణం కూడా గట్ హెల్త్ సరిగా లేకపోవడమే. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్ని మనము మనం తీసుకునే వాటిల్లో ఎక్కువగా ఉంచుకున్నట్లయితే డెఫినెట్గా మనకి కంపారిటివ్లీ అదర్ పీపుల్ మనం హెల్దీగా ఉండగలుగుతాం.
1: ఇప్పుడు ఈ సమస్యలు తగ్గడానికి కూడా వాటర్ ప్రధానం తాగాలి అంటారు మర్చిపోకుండా. ఈ వాటర్ ఎన్ని లీటర్లు తాగాలి, లేకపోతే కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇట్లా తాగుతూ ఉండాలి?
0: అప్పుడు కొంచెం 3.5-4 liters ఉంటాడు చూసుకోవాలి. అయితే ఓన్లీ వాటర్ తాగడమే కాదు, మనం తీసుకునే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఫ్రై ఐటమ్స్ తింటున్నారు, ఎవరు పులుసుకోలు తినే వాళ్ళు బాగా తక్కువ. సో ఇలాంటి లేనప్పుడు డెఫినెట్గా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఏముండేది, ఇప్పుడు రసం ఉండేది, సాంబార్ ఉండేది, ఇంట్లో కంపల్సరీగా పచ్చిపులుసు ఉండేది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు వాటర్ కంటెంట్ కాదు కదా, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకుంటున్నారు. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా 4 liters తాగాల్సిన అవసరం లేదు అప్పుడు. ఓకే, సో కాబట్టి మనకున్నటువంటి వెదరు, మనం చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు బయట వర్క్ చేస్తారు, గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నీలో ఉన్నారు, జర్నీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాడు చూసుకోవాలి. డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు స్టూల్ హార్డ్ అయ్యి మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. కాబట్టి మనం చేసే పని, మనం ఏం చేస్తామో, మనకు ఎంత అవసరం పడుతుంది అనేది మన బాడీ చెప్తూ ఉంటుంది. దాన్ని మనము ప్రాపర్గా పాటించాలి. ఫస్ట్ ఏంటంటే మన బాడీ వార్న్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ వస్తుంది, ఈరోజు వచ్చింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది అంటే సంథింగ్ ఏదో మిస్టేక్ చేస్తున్నారు అనమాట. వాటిని మనం ప్రాపర్గా కరెక్షన్ చేసుకోగలిగితే జనరల్గా ఇలాంటి ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు. అండ్ మోర్ తినేటప్పుడు ప్రాపర్గా బాగా నమిలి తింటట్టు చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సమస్యలు ఉన్న వాళ్ళని ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోండి అంటుంటారు. ఈ ఫైబర్ మనకు ఎందులో దొరుకుతుంది? చౌకగా తక్కువ ఖరీదుతో ఫైబర్ ఫుడ్ తీసుకోగలిగిన ఆహార పదార్థాలు ఏమిటి?
0: సో జనరల్గా ఫైబర్ అంటే మనం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ బ్రాకోలీ ఇవన్నీ ఏం తినాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ యాక్చువల్గా మనకు సంబంధించినవి కావు. ఈ బ్రాకోలీ కానీ ఇవన్నీ కూడా అవి మన దగ్గర పండినవి కావు, బయట నుంచి ఇప్పుడు మన వాళ్ళు కల్టివేట్ చేసి అక్కడి నుంచి తీసుకున్నవి. జనరల్గా సొరకాయ ఉంటుంది, బీరకాయ ఉంటుంది, దోసకాయ ఉంటుంది. ఓకే, వీటిలన్నింటిలో ఫైబర్ ఉంటుంది, దీనికోసం సపరేట్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మరో తిన్నప్పుడు మీరు ఒక పచ్చి జామకాయ తినండి, మోషన్ చాలా ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అట్లా మనం తీసుకునే వాటిలో ఫైబర్ కోసం సపరేట్గా ఏం వెతుకోవాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహార పదార్థాల్లో ఉంటాయి, కాకపోతే మనం వండుకునే విధానము దాన్ని బట్టి కూడా మనకు మారుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ముఖ్యంగా బాగా ఫైబర్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్

0: ఎగ్జాంపుల్ మనమే గమనించుకోవచ్చు. తోటకూర తీసుకోండి, మంచిగా ప్రాపర్గా తోటకూరని మీరు తోటకూర పులుసు లాగానో తోటకూర చేసుకుని తోటకూర క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుని అన్నం తక్కువ తినండి. మార్నింగ్ మీరు మోషన్ గురించి ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అసలు. అండ్ మీరు ఒక్కసారి పాస్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మీకు మోషన్ సెన్సేషనే ఉండదు. దట్ ఈస్ ప్రాపర్ ఫుడ్ అనమాట. కాబట్టి ఫైబర్ కోసం ఏం పర్టికులర్గా అన్ని వెతకాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు పచ్చివి తినడానికి ట్రై చేయకూడదు.
1: డాక్టర్ గారు, మనం మాట్లాడుకున్న ఫైల్స్ గురించి మాట్లాడితే దీనికి మన ఆయుర్వేదిక ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, అసలు ఈ ఫైల్స్ కూడా ఏ స్టేజ్లో ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్కి ఎటువంటి చికిత్సా విధానం ఉంది?
0: సో జనరల్గా మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ గ్రేడ్స్ అనేవి పేషెంట్ చెప్పే సింప్టమ్స్ బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 తీసుకోండి, మలద్వారం లోపల పేషెంట్ ఎలా వస్తాడంటే పేషెంట్ చెప్పే సింప్టమ్ అనమాట. సార్, మోషన్ వెళ్ళగానే నాకు బాగా దారిలాగా బ్లడ్ పడిపోతుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మోషన్ వెళ్ళేటప్పుడు మీకేమైనా లోపల నుంచి బయటకు వస్తుందా అండి అంటే, అలాంటిది ఏం లేదండి, ఓన్లీ మోషన్ వెళ్తే నాకు బ్లడ్ పడుతుందని వస్తారు. నొప్పి ఏమైనా ఉంది అంటే కొంచెం లైట్ మంట ఉందని చెప్తారు. ఇది గ్రేడ్ 1. గ్రేడ్ 2, మోషన్ వెళ్ళినప్పుడు నాకు బ్లడ్ పడుతుందండి, ఏదో కొంచెం ఒక మాంసం లాంటిది బయటకు వస్తుంది కానీ అది వెంటనే వెళ్ళిపోతుంది సార్ అని చెప్తారు. ఇది గ్రేడ్ 2. గ్రేడ్ 3, మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ బాగా పడుతుంది, దాని తర్వాత ఏదో మాంసం లాంటిది బయటకు వస్తుంది కానీ అది చాలాసేపు దాకా లోపల పోవట్లేదు, నేను వేలుతో నేడుతున్నాను. ఇది గ్రేడ్ 3. గ్రేడ్ 4, బయటకు వస్తున్నాయి అంటే గ్రేడ్ 4 అనే కండిషన్ ఒక విధంగా చెప్పాలంటే అది ఇక ఎమర్జెన్సీ కండిషన్, అది బయటకు వచ్చేసి లోపల పో, పేషెంట్ మస్తు పెయిన్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు ఎలాంటి సర్జరీస్ కానీ ఏమి సజెస్ట్ చేయం. పేషెంట్కి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయమాకయ్యా, సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, కొన్ని రకాల ఆయుర్వేదిక మందులు ఇస్తాం అది వాడండి, మీ డైజెషన్ సరిగా ఉంటాడు చూసుకోండి, లేట్ నైట్ పడుకోవడం అట్లాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేయండి, ఎక్కువసేపు సిట్టింగ్ ఉన్నట్లయితే 30-40 మినిట్స్కి ఒకసారి లేవండి, ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తాం. ఇలాంటి సజెస్ట్ చేసినప్పుడు జనరల్గా కొన్ని ఆయుర్వేదిక మందుల ద్వారా పేషెంట్ బ్లీడింగ్ తగ్గిపోద్ది. అక్కడ సబ్జెక్టివ్ సిమ్టమ్ ఏంటి, బ్లీడింగే. పేషెంట్ మన దగ్గరకు వచ్చింది బ్లీడింగ్ కోసం. ఓకే, సో బ్లీడింగ్ తగ్గిపోతే పేషెంట్కి ఏం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 2 అట్లా మనం సేమ్ ఇలానే అడ్వైజ్ చేసినట్లయితే పేషెంట్ గ్రేడ్ 2 కూడా మనకి ఏం అవసరం. కానీ గ్రేడ్ 3లో ఏమవుద్ది అంటే పేషెంట్ కొంచెం పెయిన్ ఉంటుంది, అది బయటకు వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఆ మాంసం కూడా బయటకు వచ్చేది దానిపైన పోర చెదిరిపోయి కొంచెము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాటిలో మాత్రం మనం కొన్ని రకాల ఆయుర్వేదిక సర్జరీస్ కూడా ఉంటాయి, దాంట్లో క్షార కర్మ అని ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా క్షార సూత్ర అనేది ఫిస్టులాకి. క్షార కర్మ అంటే ఎట్లా అంటే ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాల పైన ఏవైతే బయటకు వస్తుందో దానిపైన ఒక ఆయుర్వేదిక మెడిసిన్ అప్లై చేస్తాం మనం. దాని యొక్క pH వచ్చేసి మనకి 13.5 ఉంటుందన్నమాట. అది అప్లై చేయగానే మనకు ఆ రెడ్గా చెర్రీలాగా ఉన్న పైల్ మాస్ కాస్త నేరేడు పండులాగా మారిపోద్ది వెంటనే ఆన్ టేబుల్. మారిపోగానే మనకు ఒక 3 వారాల తర్వాత మళ్ళీ పేషెంట్ మనం పిలుస్తూ ఉంటాం, చూస్తాం. 3 వారాల తర్వాత చూస్తే అసలు అక్కడ పైల్ మాస్ ఉండదు, ఇక కంప్లీట్గా అది కోసేసినట్టు వెళ్ళిపోతుంది. అండ్ ఆ ఏరియాలో కూడా మళ్ళీ మానిపోయి దెబ్బ తగులితే పుండె ఎలా మారుతుందో అలా మారిపోతుంది. సో ఈ విధంగా మనం క్షారకర్మ ద్వారా ఈ పైల్స్ అనేటివి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఏం లేకుండా, కుట్టు లేకుండా, కోత లేకుండా మనము ఈ క్షారకర్మ విధానం ద్వారా మనం ఈ పైల్స్ని బాగా ట్రీట్ చేయొచ్చు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 నుంచి మాత్రం అగ్నికర్మ, క్షారకర్మ వీటి ద్వారా మనము ఈ పైల్స్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పైల్స్ మొల్లలు సమస్య చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు సర్జన్ డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. మీరు అంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రభులిక. మరి మంగళవారం అనగానే ఈవినింగ్ అవగానే ప్రభులిక వచ్చేస్తుంది కదా, 100% వచ్చేస్తుంది. బికాజ్ ఈవినింగ్ వైబ్స్లో మీకు బ్యూటిఫుల్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఖచ్చితంగా ప్రభులిక వచ్చేస్తుంది కదా. అయితే నౌ వీఆర్ న్యూ షో, న్యూ వైబ్, న్యూ టాక్స్ అండ్ న్యూ డిస్కషన్స్ ఆల్ టుగెదర్. న్యూ కాన్సెప్ట్తో మన ఈవినింగ్ షో రెయిన్బో కలర్స్ అని యాడ్ చేసేసుకొని సూపర్ డూపర్ హిట్గా జెన్జీ అయిపోయిందనమాట. సో వెల్కమ్ టు జెన్జీ, అంటే టు ది జెన్జీ, బై ది జెన్జీ, ఫర్ ది జెన్జీ. బై ది జెన్జీ అంటే నేను కూడా జెన్జీనే కదా బాస్, ఖచ్చితంగా మీ బ్యాచే నేను. అయితే మరి మీ గురించి మీకోసం స్పెషల్గా వీ హ్యావ్ జస్ట్ ఫ్రేమ్ దిస్ 1 అవర్ ఆఫ్ షో. 6 to 7 వరకు మల్టీ లింగ్వల్ మ్యూజిక్ వినబోతున్నారు. ఎస్, మరి మన కొత్త ప్యాటర్న్స్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. బికాస్ దే ఆర్ సో మెనీ మెసేజెస్ ఆల్రెడీ కమింగ్ అప్ లవింగ్ దిస్ జెన్జీ అనమాట. ఎస్, అయితే దేవుడా, ఓ మంచి దేవుడా, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? ప్లీజ్ దేవుడా, నా కోరికలని అప్రూవ్ చేసే, ఎన్ని తప్పులు చేసినా కొంచెం లైట్ తీసుకో ప్లీజ్. అల్టిమేట్లీ నువ్వు నేను ఫ్రెండ్స్ కదా అని పండగ వస్తే చాలు, పూజ అంటే తెలియనోళ్ళు కూడా అర్జెంటుగా దేవుడికి రిక్వెస్ట్ పెట్టాలి అని రెడీ అయిపోతారు కదా. ముందే ఈరోజు హనుమాన్ జయంతి కదా, యూత్ ఫేవరెట్ గాడ్ అమ్మా. మరి పాపం ఆయనకి ఇలాంటి ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయో, ఇంకా వస్తూనే ఉన్నాయి. బికాజ్ స్టిల్ దట్ ఫెస్టివల్ మూడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అందరూ చాలా చక్కగా హనుమాన్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ టెంపుల్ వైబ్స్ చాలా చాలా చాలా బాగుందన్నమాట. సిటీ కలకలలాడిపోతుంది. అయితే ఖచ్చితంగా హనుమాన్ అంటే ఎవరికి ఫేవరెట్ కాదు చెప్పండి. ఖచ్చితంగా యూత్ ఫేవరెట్ గాడ్ కాబట్టి పూజలు చేసినా చేయకున్నా కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటారు ఇలాంటివన్నీ. అయితే డోంట్ వరీ, దేవుడు కదా అప్రూవ్ చేసేస్తాడులే. సో హార్డ్ వర్క్ మీరు చేయండి, లక్ ఫ్యాక్టర్ హనుమాన్ చూసుకుంటాడు. సో అసలు భయం లేదు, జస్ట్ ట్రస్ట్ హిమ్, అంతే. సో మీ

Hanuman Jayanti Subha Kangshilu, and once again welcome to Zen Z with me, Archie Prablika. This is a multilingual show, so enjoy this multilingual music from 6 to 7, 7 to 8. ఎప్పుడో వెయిట్ చేస్తున్న కాలేజ్ టైం మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. హలో రెయిన్బో ఇస్ 7 to 8 అండ్ 8 to 9 మనకి స్పెషలీ ఫ్రేమ్డ్ ఫర్ తెలంగాణ. మరి మన తెలంగాణ స్పెషల్ టాపిక్స్ అని మాట్లాడుకుంటాం. అండ్ దాట్స్ హౌ టిల్ 9:30 ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ మ్యూజికలీ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా. సో ఫర్ దాట్ యూ నీడ్ టు స్టే ట్యూన్ టు ఆకాశవాణి FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Prablika. So let's kickstart this multilingual with the none other than Michael Jackson number. Here we go.

All right, 6:22 cross 43 seconds on the dot. Meerwinter Naru Zen Z with me, RJ Prabhulika, only on Akashvani FM Rainbow Hyderabad, 101.9 MHz Rainbow Ads, Colors to Your Life. Meri show vintunnaru, manchi manchi paatalu vintunnaru, same time beautiful voice the Prabhulika maatalu vintunnaru. Inkenduku aalasyam, mari meeru vintunnattu naaku teliyali kada. So ఎవరైతే రేడియో వింటున్నారో మీరు వింటున్నట్టు నాకు తెలియాలంటే ప్లీజ్ వాట్సాప్ మీ ఓవర్ 9140-2323-4822. అండ్ ఎస్, మనకి 67 జెన్జీ టైం తర్వాత 7-8 మీరు నాతో మాట్లాడే టైం ఉంటుంది కాబట్టి జస్ట్ కాల్ మీ ఓవర్ 0402-323-0030-2323-4821 అండ్ 29704-715 ఆత్ నంబర్స్. మన మూడ్ స్వింగ్స్ మామూలుగా ఉండవు కదా, వి గెట్ ఇన్స్టెంట్లీ డిస్టర్బ్ విత్ సో మెనీ థింగ్స్ కదా, ఎన్ని ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్సో కదా మన చుట్టుపక్కల మన మూడ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. వెరీ వెరీ సింపుల్. సీరియస్లీ మనం అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంత డిస్టర్బ్ అయిపోతాం బికాస్ ఆఫ్ సమ్ thing else somewhere in the world. So suppose if at all we are on social media lo koni koni post chusi, why am I like this, vaalle enti anta baagunnaru, vaalle enti anta andanga unnaru, vaalle enti ala successful ga unnaru, nen leni enti, na valla kaademo, asalu naaku ee maatra knowledge kuda ledhu, asalu I'm not at all updated. అసలు ఈ జనరేషన్లో బతకగలుగుతానా, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను ఉండగలుగుతానా? నో వే. ఎక్కడికో పారిపోవాలని ఉంది. అయ్యో బాబోయ్, ఎక్కడ చూసినా కానీ కంపారిజన్స్, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నాను అని సో మెనీ కంపారిటివ్ ఫ్యాక్టర్స్ మనకి ఎన్ని ఎక్కువ అయిపోయాయంటే బికాస్ పీపుల్ ఆర్ కంపీటింగ్ ఇన్ దేర్ ఓన్ వే. ప్రతి దాంట్లో ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ ఇన్ జస్ట్ కెరీర్స్ బట్ ఇఫ్ ఎట్ ఆల్ వి అబ్జర్వ్ ద సోషల్ మీడియా, ఎవ్రీబడీ ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అస్ అండ్ ఇంప్రెస్ అస్ ఇన్ అ బెటర్ వే. సో అక్కడ ఆటోమేటిక్గా మనకి కంపారిజన్ వచ్చేస్తుంది, మనతో వాళ్ళు మన వాళ్ళని కంపేర్ చేసేసుకుంటున్నాం అండ్ ఎందుకు మనం ఇంకా ఇక్కడే ఉన్నాం అన్న డిప్రెషన్ ఫ్యాక్టర్ చాలామందికి వచ్చేస్తుంది. అంతే కదా, అంటే ఒక్కవేళ సోషల్ మీడియా చూడకుండా నార్మల్గా ఉంటే వీఆర్ బెటర్ ఉన్న సిచ్యుయేషన్లో ఉన్న థింగ్స్ మధ్యలో మనం సాటిస్ఫైడ్గా ఉన్నా, కానీ సడన్లీ సమ్ ర్యాండమ్ పోస్ట్ చూసేసి ఒక కంపారిజన్స్ అనేవి చాలా వచ్చేస్తున్నాయి కదా, అక్కడ డిప్రెషన్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తున్నాయి. Why it is? Let's discuss about it. Meanwhile, beautiful song me andar kosam vachestundi by Ed Sheeran and enjoy this song only on 101.9 with me, Anjali Prabhulika.

that's painted red, and not just red, but definitely all the colors in our life. అంతే కదా, రెయిన్బోతో మీ జీవితం రంగులమేమంటే నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ బట్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ మేక్ యూ ఎన్లైటన్ అండ్ దట్ వే యూ యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. ఎస్, మరి అలానే మనం ఎన్నోసార్లు డిప్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం అండ్ కంపారిజన్స్, అనవసరమైన కంపారిజన్స్ వచ్చేసి, అన్నెసెసరీ కంపారిజన్స్ వచ్చేసి మనకి మూడ్ని డిస్టర్బ్ చేసేస్తుంది, కాన్ఫిడెన్స్ని తీసేస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పెంచేస్తుంది. సీరియస్లీ, సమ్టైమ్స్ ఫ్యూ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అ గుడ్ వే, బట్ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం కొన్ని అనవసరమైన కంపారిజన్స్ చేసేసుకొని అసలు మనం వర్త్లెస్గా ఫీల్ అవుతాం కదా. కొన్నిసార్లు మనకి మనం అస్సలు నచ్చాం, అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో వెళ్ళదు అనిపిస్తుంది. కానీ బాస్, రిమెంబర్, యూ ఆర్ ది లిమిటెడ్ ఎడిషన్. జస్ట్ లైక్ ఎనీథింగ్, యు ఆర్ జస్ట్ యూనిక్. సో ఇట్స్ ఓకే ఇఫ్ యూ నాట్ పర్ఫెక్ట్ ఇన్ సంథింగ్. లైక్ అందరిలాగా పర్ఫెక్ట్ స్కిన్ టోన్ ఉండాల్సిన అవసరం

అవసరం లేదు, పర్ఫెక్ట్ బాడీ ఉండాల్సిన అవసరం లేదు, అండ్ అన్నిట్లో ఫస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. అందరిలా ఒక 100%కి 90%, 99% స్కోర్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇట్స్ ఓకే, కొన్ని విషయాలు మనకు తెలియ అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ దాట్ ఈస్ ఓకే, యు ఆర్ జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్, అది కూడా ఓకే. స్కిన్ టోన్ చాలా డల్గా ఉంటుందా, మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వై యామ్ ఐ లైక్ దిస్ అనే ఫీలింగ్ వచ్చేస్తుందా, ఇట్ ఈజ్ ఆల్సో ఓకే. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే. మిగతా వాళ్ళకంటే పొట్టిగా ఉన్నారా, దట్ ఈస్ ఆల్సో ఓకే. బొద్దుగా ఉన్నారా, అది కూడా ఓకే. నిజంగా నవ్వంటే ఏంటో తెలీదా మీకు, దట్ ఈస్ ఆల్సో ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. బట్ యూ ఆర్ డెఫినెట్లీ వర్త్ ఇట్. సమ్టైమ్స్ ఏమనిపిస్తుందంటే, 7G సినిమాలో హీరో ఉంటాడు కదా, నాకేమీ రాదు అనే డీప్ ఎమోషనల్ ఫీలింగ్ అనిపించేసి బాగా ఏడవాలనిపించేస్తుంది. బట్ అల్టిమేట్లీ ఏదైనా ట్రై చేసేటప్పుడు కూడా నా వల్ల కావట్లేదు, నేను 100% ఇవ్వలేకపోతున్నాను, నా వల్ల కాదురా బాబు పారిపోతాను ఎక్కడికన్నా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ జస్ట్ హ్యాంగ్ ఆన్ ఓవర్ దేర్, బికాస్ యూ ఆర్ యూనిక్ ఇన్ యువర్ ఓన్ వే. బికాస్ అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మన పక్కన ఉన్నా లేకున్నా కానీ, ట్రస్ట్ మీ, ఐ ఆమ్ హియర్ టు ఎంకరేజ్ యూ. బికాస్ జస్ట్ రిమెంబర్, మీ కంటే చాలా చాలా చాలా వర్స్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి చదువుకోవడానికి స్కోపే లేకుండా చాలా డీప్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. వీఆర్ డెఫినెట్లీ బెటర్, వీఆర్ లివింగ్ లైఫ్. కొంతమంది అయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి అసలు బ్రతకడం అనేది కష్టంగా ఉంటుంది. వీఆర్ సో మచ్ బెటర్ ఇన్ సో మెనీ వేస్. సో ఆల్వేస్ మన దగ్గర ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ద లిటిల్ థింగ్స్, వాట్ ఎవర్ వీఆర్ లైక్, జస్ట్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అంతే. జస్ట్ రియలైజ్ వీఆర్ డెఫినెట్లీ ఇన్ అ బెస్ట్ పొజిషన్ దాన్ వెరీ మచ్ మిగతా వాళ్ళకంటే. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ హు ఆర్ రియలీ బెస్ట్ ఇన్ దేర్ ఓన్ వేస్. మన హయర్ గ్రేడ్స్లో ఉన్న వాళ్ళతో కాకుండా మనకంటే తక్కువ పొజిషన్లో, తక్కువ ఎకనామిక్ స్టేటస్లో, తక్కువ స్టేటస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే యూ డెఫినెట్లీ ఫీల్ సో బెటర్. మై గాడ్, ఐఎమ్ డెఫినెట్గా నేను చాలా చాలా మంచి స్టేటస్లో ఉన్నా, చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను, అట్లీస్ట్ ఐఎమ్ లివింగ్, ఐఎమ్ బ్రీతింగ్ అన్న గ్రాటిట్యూడ్ ఫ్యాక్టర్ వస్తుంది కదా, దట్ విల్ గివ్ అ డెఫినెట్ గ్రేట్ పుష్ అన్నమాట. సో అండ్ అంతేకాదు, ఆల్వేస్ యూ షుడ్ ఫీల్ లైక్ అ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ అన్నమాట. సినిమాలో సైడ్ క్యారెక్టర్స్లా కాకుండా ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ నీ నాందా హీరో, నేనే హీరో అన్నట్టు, నేనే హీరోయిన్ అన్నట్టు ఫీల్ అయిపోవాలన్నమాట. సో ప్రతి ఒక్క సిచ్యుయేషన్లో, వేర్ ఎవర్ యూ గో, దేర్ ఇస్ డెఫినెట్లీ అ ఇన్విజిబుల్ బీజియం కమింగ్ అప్. సో దాట్స్ హౌ ఆల్వేస్ ఫీల్ దట్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ, అసలు ఆ తర్వాత తగ్గేది లేదన్నమాట. ఎస్, సో ఆల్వేస్ ఆల్వేస్ థింక్ దట్ యూ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ యువర్ లైఫ్ స్టోరీ. మీ సినిమాలో మీరే హీరో హీరోయిన్ అన్నమాట. సో ఆ మాట అస్సలు మర్చిపోకుండా, ఎప్పుడైనా డీప్ డౌన్ కంపారిజన్స్ వచ్చేసి, డీప్ డౌన్ ఎమోషనల్గా డౌన్గా ఫీల్ అయినప్పుడు నాందా హీరో అనుకుంటే చాలు కదా. ఎస్, మరి మీ అందరి కోసం సూపర్ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఆవేశం. అండ్ ఇట్స్ యునో ఆల్రెడీ మన ఫేవరెట్ ఇల్లుమినాటి సాంగ్, విచ్ ఇస్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కదా. సో ఆ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆర్జీ ప్రభులిక. అండ్ ఎస్, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 9140 23 23 48 22. Stay tuned to 101.9.

ఎవరి పేరు వింటే నీరసంగా ఉన్న బాడీలో కూడా ఎనర్జీ డ్రింక్ తాగినంత ఊపు వస్తుందో, డాన్స్ రాని వాళ్ళు కూడా స్టెప్ వేయకుండా ఊరుకోరో, హీఈస్ ద నన్ అదర్ దాన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ అండ్ హీస్ ద కింగ్ ఆఫ్ పాప్. కింగ్ ఆఫ్ పాప్ అనగానే గుర్తుపట్టేశారు కదా, ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంజే మైకల్ జాక్సన్. ఎస్, మరి మనకి రీసెంట్గా రిలీజ్ అయిన మైకల్ సినిమా చూసినప్పుడు ఎంత ఇన్స్పైరింగ్గా అనిపించింది కదా, లైక్ వాటెవర్, లైక్ ఒక్కవేళ నాకైతే అనిపించింది మైకల్ జాక్సన్ ఆ 80s 90s ఎరాలో ఉన్నప్పుడే ఒక గ్లోబల్ ఐకాన్ అయిపోయారు అండ్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు మ్యూజిక్లో. ఇఫ్ ఇట్ ఆల్ ఈ ఎరాలో ఉండుంటే పీపుల్ మ్యాడ్ అయిపోయేవారేమో ఖచ్చితంగా మ్యూజిక్తో కదా. సీరియస్లీ, వీ డెఫినెట్లీ మిస్ హిమ్. అయితే ఆయన లైఫ్ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండే కదా, బట్ హిస్ జర్నీ ఇస్ నాట్ నార్మల్. అంటే సింపుల్గా జరగలేదు, దేర్ వర్ డెఫినెట్లీ స్ట్రగల్స్. అంటే అసలు ఏ గోలు లేని ఒక చిన్న అబ్బాయి నుంచి గ్లోబల్ ఐకాన్గా మారారు అంటే ఇట్స్ హిస్ కంటిన్యూస్ ఇన్నోవేషన్ అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. అండ్ డెఫినెట్లీ సమ్వేర్ నాన్న అంత స్ట్రిక్ట్గా ఉన్నందుకి మైకల్ అలా మారాడేమో అన్నట్టయితే అనిపిస్తుంది. సమ్వేర్ ఆ సినిమా చూసినప్పుడు కొంచెం నెగటివ్ షేడెడ్గా ఫాదర్ని చూపించినా కానీ అలాంటి దంగల్ ఫాదర్ ఉన్నప్పుడే కదా సమ్వేర్ దట్ రాక్ మౌల్డెడ్ ఇన్ టు స్కల్ప్చర్ అన్నట్టు అనిపించింది అనమాట కదా. ఎస్, బట్ his journey, his story is so much of inspiration to us. Ante he believed in like one thing: if you want to make world a better place, take a look at yourself and then make a change. Yes, so ee funda ni baga follow ayyevaru and that's how he looked for every kind of innovation and perfection in himself. Yes, దట్స్ హౌ ఎంజే ఎంత ఇన్స్పైరింగ్గా నిలిచాడో నేను చెప్తా. ఇప్పటికీ హిస్ స్టోరీ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ స్పెషలీ ఫర్ ది యూత్. డెఫినెట్గా ఎవరైతే కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారో, ఎవరైతే కన్ఫ్యూజ్డ్గా ఉన్నారో కెరీర్లో, ఏం చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్లో ఉన్నారో, డెఫినెట్లీ మైకల్ స్టోరీ ఇస్ వన్ ఆఫ్ అ థింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. ఎస్, మరి దాని గురించి చెప్తా, మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ విత్ మీ ఆర్జే ప్రభలికా.

మై గాడ్, లుక్ హ్యాట్ దాట్. నిజంగా ఐ కాంట్ స్టాప్ ఫుట్ ట్యాపింగ్. నిజంగా కూర్చొని కూడా ఐఎమ్ జస్ట్ వింగింగ్ అరౌండ్ బికాస్ ఇట్స్ ఎంజేస్ మ్యూజిక్ కదా. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రబలిక. అండ్ ఎస్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఇన్స్పైరింగ్ థింగ్స్ వీ కెన్ గ్రాస్ప్ ఫ్రమ్ ఎంజేస్ లైఫ్ స్టోరీ. యాక్చువల్లీ హార్డ్ వర్క్ ఏ ఊపిరిగా ఫీల్ అయ్యారు ఎంజే. అబ్సెషన్ ఫర్ పర్ఫెక్షన్. ఎంజే ఒక డాన్స్ స్టెప్ని పర్ఫెక్ట్గా వేయడానికి రోజుకి 12 నుంచి 20 గంటలు ప్రాక్టీస్ చేసేవారంట. అండ్ మనం ఒక రీల్ చేయడానికి చిరాకు పడతాం, బట్ యు సీ దట్ స్మూత్ క్రిమినల్ లాంటి సాంగ్స్ కోసం తన బాడీని ఒక మెషీన్లా మార్చారు.

that's how he's not just a singer, but he's a performer. Yes, and ante kaadu success ki shortcuts levu, definite ka sweat work anedi cheyalsinde, and mana vision meeda maniki clarity undali and namaka undali. Definitely, అది ఎంజీ లైఫ్ స్టోరీలో మనకు కనిపించేస్తుంది. అండ్ యునో, యువర్ నేమ్ షుడ్ బికమ్ అ బ్రాండ్. ఆ బ్రాండ్ అవ్వడానికి మనకు ఒక స్టైల్ ఉండాలి, ఒక సిగ్నేచర్ థింగ్స్ ఉండాలి. దట్స్ హౌ ఆ సింగిల్ వైట్ గ్లవ్ అండ్ ఆ హై వాటర్ ప్యాంట్స్ అండ్ అఫ్ కోర్స్ మూన్ వాక్, ఎంజీ తనకంటూ ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ దట్స్ హౌ క్రౌడ్లో ఒకరిలా ఉండటం కాదు, క్రౌడ్లో సపరేట్గా కనిపించడమే ఎంజీ నేర్పిన బిగ్గెస్ట్ లెసన్, I can say, kada? And antekaadu emotional resilience, like as a child he was so introvert and chaala chaala sensitive anamata. Childhood lo chaala pressure, personal life lo enno controversies, kani stage meediki vaste maatram he was a damn god, kada? Tana baadani songs ga like Billie Jean or Earth Song la maarchesaranamata. So turning his emotions into art, that is MJ's signature అని చెప్పచ్చు అనమాట. అండ్ హ్యుమానిటీ ఫస్ట్, హీలింగ్ ద వరల్డ్ అనే ఇంటెన్షన్, ఒక కైండ్నెస్ తనకి ఉండే. సో ఆటోమేటిక్గా అందులోంచి తనకి భావాలు పుట్టుకొచ్చేవి, సాంగ్స్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాట్ ఎవర్ థింగ్స్. ఏదైనా సినిమా చూసినా అందులోంచి, ఇందులోంచి నేను ఏదైనా కొత్తగా క్రియేట్ చేయొచ్చా అన్న ఇన్నోవేషన్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, దాట్స్ మైకల్ జాక్సన్. సో మైకల్ జాక్సన్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా థింగ్స్ ఉంటాయి. దట్స్ హౌ వీ హ్యావ్ టు గ్రాస్ప్ ద ఇన్స్పైరింగ్ పాయింట్స్ ఫ్రమ్ హిస్ స్టోరీ. మరి డెఫినెట్గా అవర్ జెన్జీ, నాట్ జస్ట్ ఫర్ జెన్జీ బట్ ఫర్ ఎవ్రీబడీ, హిస్ స్టోరీ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే ఎంజీ స్టోరీనే అవసరం లేదు. మనకు కనిపించే ప్రతి ఒక్కరిలో వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్, జస్ట్ గ్రాస్ప్ ఇట్ అండ్ ఓన్ ఇట్. మన సిగ్నేచర్ స్టైల్ మనం క్రియేట్ చేసుకొని లెట్స్ మేక్ అ బ్రాండ్ బిగ్ బాస్. ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రఫలిక. ఈ పాట తర్వాత ఐల్ బీ బ్యాక్ విత్ ద కాలర్స్ టైమ్. ఆర్ యూ రెడీ టు కాల్ మీ? స్టే ట్యూన్ టు 101.9.

All right, Superhead Zen Z from 627 Multilingual Music Tarawata. Now it's time for Hello Rainbow College Time. Yes, Mari. ఇప్పుడు దాకా నేను మాట్లాడాను, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. ఎస్ మరి, కాల్ మీ ఓవర్ 0402323003023234821 and 2970471 5 ఆర్ ది నంబర్స్. సి, మనం అందరికీ ఫ్రెండ్స్ అవ్వలేము 100%. అట్ ది సేమ్ టైం అందరూ కూడా మనకి ఫ్రెండ్స్ అవ్వలేరు, బికాస్ మన చాయిసెస్ మనకు ఉంటాయి. చాలామంది మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు, బట్ కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ అయి ఉంటారు. బికాస్ ఆ ఫ్రెండ్ జోన్లో, ఆ ఫ్రెండ్షిప్ జోన్లో వాళ్ళని అలవ్ చేయాలి అంటే ఏదైనా వాళ్ళకి మీకు ఒక కామన్ ట్రేట్ అన్న ఉండుండాలి, లేకపోతే ఇదని ఒక రీజన్ అన్న అయి ఉండాలి. అంటే వాళ్ళని మీరు ఫ్రెండ్గా మార్చుకున్నారంటే, ఫ్రెండ్గా చేసుకున్నారు అంటే ఏదో వాళ్ళ మీకు నచ్చింది. సో ఇప్పుడు కరెంట్లీ మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయ్యారు, ఏ క్వాలిటీ నచ్చి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఆర్ ఫ్రెండ్గా మార్చుకున్నారు, దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. సో వెంటనే కాల్ చేయండి 0402323003023423482182970471 ఆర్ ది నంబర్స్. లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 9140232348222. సో బ్యాక్ టు అవర్ తెలుగు మ్యూజిక్, ఎంజాయ్.

0: తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, బట్ ఫ్రెండ్స్ మాత్రం కొంతమందే ఉంటారు. చాలా పర్టికులర్గా మనం చూస్ చేసుకున్న వాళ్ళయ్యి ఉంటారు, ఎందుకంటే వాళ్ళలో కొన్ని విషయాలు నచ్చి వాళ్ళని ఫ్రెండ్షిప్ కింద, ఫ్రెండ్స్ కింద యాక్సెప్ట్ చేసాం. సో వాట్ ఆర్ దోస్ రీజన్స్ యూ లుక్ ఇన్ టు మేక్ దెమ్ యాజ్ యూర్ ఫ్రెండ్స్? దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. మన ఫస్ట్ కాల్, హలో,
1: నమస్తే.
0: నమస్తే మంగా భాస్కర్ గారు, ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్నాము, ఎంత మంచి ఛాన్స్ దొరికింది కదా.
0: ఆహా, ఎస్, నాకు కూడా చాలా రోజుల తర్వాత ఛాన్స్ దొరికింది మీతో మాట్లాడడానికి.
1: అదే కదా,
0: యా,
1: సేమ్ పించ్ అంటారు అన్నమాట.
0: సేమ్ పించ్ అరే, వర్చువల్ గా పించ్ చేస్తున్నాను మిమ్మల్ని.
1: ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే చూసుకోక్కర్లేదు, ఇప్పుడు మన ఆర్జేలందరూ మా ఫ్రెండ్సే. ఎందుకంటే మాకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఒకళ్ళు చూసుకోకపోయినా అర్థం చేసుకుంటున్నాం, అంత మంచి పాటలు ఇస్తున్నారు, మాటలు ఇస్తున్నారు కాబట్టి.
0: ఓకే,
1: ఇక చూసుకొని లైఫ్ లో ఏంటంటే మన బిహేవియర్, మన మాటలు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అండి.
0: అంతే కదా, ఆబ్వియస్లీ
1: అది మెయిన్. ఎందుకంటే మనం కొంచెం ఇప్పుడు కాల్ చేయలేకపోయినా వాళ్ళు కాల్ చేస్తుంటారు, మనకి మన హెల్ప్ అడుగుతారు, మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మన మనసుని అర్థం చేసుకునే వాళ్ళే మనకు బెస్ట్ ఫ్రెండ్ అండి.
0: ఎస్ ఎస్ ఎస్. సో అలా మీ మనసుని అర్థం చేసుకున్న ఫ్రెండ్ ఎవరు?
1: చాలా మంది ఉన్నారు, ఒకరికి చెప్పి బాధ పెట్టలేను. అమ్మ ఫస్ట్ అయితే మనకి అమ్మేనండి, అమ్మ నాన్న తర్వాత వాళ్ళ తర్వాతే కదా అందరు అక్కలు చెల్లెలు అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టు మనకు అందరూ ఫ్రెండ్స్ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి గారు.
2: బాగుందా మేడం?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను సూపర్ మేడం.
0: సో మీరు కొంతమందిని ఫ్రెండ్స్ కింద చేసుకోవాలి అంటే వాళ్ళలో ఏం ఫ్యాక్టర్స్ చూస్తారు?
2: నేనైతే మేడం, నా ఫ్రెండ్ ఉంటే పేర్లు చెప్పలేను కానీ, ఏంటంటే అతనికి ఒక అతనికి చెప్తుందంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది మేడం.
0: ఓకే ఓకే,
2: హెల్పింగ్ నేచర్ అంటే కష్టాలు సుఖాలు అన్నిట్లో ఉంటాడు అనమాట. నాకనే కాదు, ఎవరికైనా ఏమి వచ్చినా కూడా ముందుకొచ్చి ఏమైనా హెల్ప్ ఉంటే చేస్తుంటాడు మేడం. అతనితో నేను ఫ్రెండ్షిప్ కనీసం ఇప్పుడు 35 ఇయర్స్ అవుతుంది మేడం అతనితో ఫ్రెండ్షిప్ లో ఉన్నాను.
0: సూపర్, చాలా లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ నిజంగా.
2: ఆ గుణం ఉన్నది కాబట్టి అతనితో కంటిన్యూ చేస్తున్నా మేడం నేను.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వీ డెఫినెట్లీ చెక్ సమ్ ట్రేట్స్ ఇన్ ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు చాలా అందంగా ఉన్నారంటే వీళ్ళు నా ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని అనుకుంటాం, దాట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. లేకపోతే చాలా బాగా మాట్లాడుతున్నారంటే ఎస్, ఇంప్రెస్ అయిపోతాం. లేకపోతే చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ది మేనేజ్ ఎవ్రీథింగ్ అంటే కూడా మనం ఇంప్రెస్ అవుతాం. సో దేర్ ఇస్ సమ్ ఇంప్రెసివ్ ఫ్యాక్టర్స్ ఇన్ సమ్ పీపుల్, అందుకే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళు కూడా మనం ఫ్రెండ్స్ అయిపోతారు, ఇద్దరు సింక్లో ఉంటారనమాట. ఎస్, సో అలాంటి ట్రేట్స్ మీరు ఏం చూసారు మీ ఫ్రెండ్స్లో, వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినందుకు? ఎస్, మరి కాల్ మీ ఓవర్ 0402-323-4821 and 2323-00-29704-715 ఆర్ ది నంబర్స్. మరి యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ, నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. స్నేహిత మెసేజ్ చేసింది హాయ్ అక్క అనేసి. ఎస్, సో యూ ఆల్సో కీప్ మెసేజింగ్ మీ. మరి మీ అందరి కోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం ఒక పాట, హియర్ వి గో.

0: పాట విన్నాక ఫ్రెండ్ గుర్తొచ్చేసారు, ఫ్రెండ్షిప్ వైబ్స్ వచ్చేసాయి కదా మీకు కూడా నాకు కూడా. ఎస్, మరి ఎప్పటి నుంచో మనకి ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్ జోన్ అనగానే ఈ పాట గుర్తొచ్చేస్తుంది. అయితే లెట్స్ టాక్ అబౌట్ అవర్ ఫ్రెండ్స్. అసలు వాళ్ళు ఎందుకు మన ఫ్రెండ్స్ అయ్యారు, మీరెందుకు వాళ్ళని ఫ్రెండ్స్ కింద మార్చుకున్నారు? దే షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ దెమ్ కదా. సో మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీ చూసి మీరు ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళతో? దిస్ ద టాపిక్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో,
0: నమస్కారం.
1: నమస్కారం.
0: మీరు వింటుంది ఆకాశవాణి. రమణయ్య గారు, మీ ఫ్రెండ్స్ లో ఏ క్వాలిటీ చూసి ఫ్రెండ్షిప్ చేశారు?
1: నేనంటే మా క్వాలిటీ అంటే ఆయన హెల్పింగ్ నేచర్ బాగా, ఏదానికైనా కానీ ముందుకు వచ్చి హెల్ప్ చేసేవాడు. కాబట్టి నేను, నాకు అదే ఉద్దేశం. ఇద్దరి ఐడియాలు ఒకేసారి కలిసినాయి. ఆయన పేరు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి. పులివెందుల్లో ఉంటాడు ఆయన. మేము ప్రతి విషయంలో కూడా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇప్పుడైతే ఆయన వెళ్ళిపోయినాడు, ఇప్పుడైతే నా కొడుకు కూడలతోనే పంచుకుంటాం ఏ విషయాన్ని కూడా.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై నెక్స్ట్ కాలర్, హలో.
2: శుభ సాయంకాలం మేడం.
0: శుభ సాయంకాలం. మీ పేరు?
2: నా పేరు రామాచార్య, ఫ్రమ్ విజయనగరం మాట్లాడతాను మేడం.
0: రామాచార్య గారు చెప్పండి, మీ
2: హై స్కూల్ ఉన్నత పాఠశాల నుంచి కాలేజ్ డిగ్రీ కాలేజ్ వరకు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాయండి, ఆపద బాంధవులు.
0: ఓకే.
2: ఆపద బాంధవులు అంటే ఏ ఫైనాన్స్ ప్రాబ్లం లేదా ఇచ్చి పుచ్చుకోవాలంటాయి ఒకటి, రెండోది ఎక్కడైనా పోవాలంటే కలిసి మెలిసి పోతాం అండి. ఫ్రెండ్స్ అంటే ఈజీ ఫ్రెండ్స్ అండి మాకు.
0: సూపర్ సూపర్, సింక్ లో ఉన్న ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ, అందుకే అంత లాంగ్ టర్మ్ నుంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో.
3: హలో, నమస్కారం.
0: నమస్కారం.
3: ఏంటి సౌండ్ తక్కువ అయిపోయింది
0: ఇప్పుడు?
3: నేను ఓడి ప్రభాకర్ రావు అని మాట్లాడుతున్నాను.
0: మేము కూడా వింటున్నాము.
3: చెప్పండి,
0: మరి మీ ఫ్రెండ్స్ లో ఏ క్వాలిటీ చూసి మీరు ఫ్రెండ్షిప్
3: చేసుకున్నారు?
0: నేనే. నా పేరేంటి?
3: దాని తర్వాత
0: నా పేరేంటి?
3: జ్యోతిర్మయ్య అనుకుంటున్నాను.
0: అయ్యో, జ్యోతిర్మయ్య అనుకుని ప్రవళిక కాల్ చేశారా? అయితే ప్రవళిక, జ్యోతిర్మయ్యకి కాల్ చేసి ప్రవళిక అనుకున్నానే అంటారేమో. అంతే, అర్థమైంది అర్థమైంది. టాపిక్ కోసమే కాల్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, 7:19:40 ఆన్ ది డాట్. యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రవళిక. ఓకే, ఎవరైతే వింటున్నారో దిస్ ఇస్ ఆర్జే ప్రవళిక. అదే టాకింగ్ అబౌట్ ఆమె ఫ్రెండ్షిప్. మనకి ఎంతోమంది తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ అయ్యారు బికాస్ దే ఆర్ సమ్ వాట్ డిఫరెంట్ అండ్ ఇంప్రెసివ్. సో ఈ క్వాలిటీస్ చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేశారు అండ్ ఫ్రెండ్స్గా మార్చుకున్నారు. దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. వెంటనే కాల్ చేయండి, స్టే ట్యూన్డ్.

0: మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీ చూసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారు? దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కాలర్, హలో.
1: హరి ఓం.
0: హలో అండి, మీ పేరు?
1: నా పేరు విలాస్ పెనూర్కర్, నల్లకుంట ఆజ్ఞనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: మరి పిన్ కోడ్ చెప్పలేదే మీరు.
1: ఏమండి
0: పిన్ కోడ్
1: చెప్తాను.
0: ఓకే, సో మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీస్ చూసి ఫ్రెండ్షిప్ చేశారు?
1: నా ఫ్రెండ్, ఆయన పేరు అనిల్ పంచభాయ్ అండి. నేను 9వ తరగతిలో ఉన్నాను, ఆయన కూడా నాతో పాటు నా క్లాస్ లో ఉన్నారు. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇప్పటికే 60 సంవత్సరాలు అయినాయండి. 55 సంవత్సరాలు అయినాయి. 55 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంది అని మీరు అడిగారు.
0: అంటే ఏ క్వాలిటీ చూసి ఫ్రెండ్షిప్ చేశారు?
1: అదే అదే క్వాలిటీ ఏమిటంటే, ఆయన ఎట్లాంటి పర్సనాలిటీ అంటే, ఆయనకు ఫ్రిడ్జ్ రిపేరింగ్ వస్తుంది, టీవీ రిపేరింగ్ వస్తుంది, వాషింగ్ మెషిన్ రిపేరింగ్ వస్తుంది. అంటే తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత షేవింగ్ ఎలా చెయ్యాలి ఆయననే నాకు నేర్పించారండి.
0: ఓకే, సో మెనీ థింగ్స్, అన్ని రిపేర్లు చేస్తారు కాబట్టి ఫ్రెండ్షిప్ చేశారు మీరు.
1: చెప్తున్నా అంటే రిపేరింగ్ అంటే ఆయనకు అంత జ్ఞానం ఉంది.
0: వెరీ నైస్.
1: ఏదో రిపేర్ చేస్తారని కాదు, అంటే ఇట్లాంటి జ్ఞానం ఎవరికి సామాన్యంగా ఉండదు.
0: ఎగ్జాక్ట్లీ.
1: ఏదో ఒక టీవీ అంటే అది అది, కానీ ఆయన నాకు ఇన్షర్ట్ ఎలా చేయాలి నేర్పించాలి, షూస్ నేను వేసుకోవాలి అని నాతో ఎంబడి పడి షూస్ ఇవ్వటం కూడా ఆయన ఒక మూలాన నాకు నేర్పించారు.

0: అంటే ఇట్లాంటి చాలా చాలా గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర లాంగ్వేజ్ అంటే చాలా సంగ్రహం చాలా ఎక్కువ ఉంది, శబ్దాలు సంగ్రహం చాలా ఎక్కువ ఉంది. ఈ అన్ని విషయాలు చూసి నా ఫ్రెండ్షిప్ అది ఆటోమేటిక్ అయిపోయింది, నేను చేశానని కాదు.
1: మీరు ఇంప్రెస్ అయిపోయారు ఆయన క్వాలిటీస్ కి. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి క్వాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, దట్స్ రియలీ రియలీ గుడ్. నిజంగా ఒక కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్తో చాలామంది ఎంతో చూపిస్తారు, ఎంతూజియాజం చూపిస్తారు టు నో న్యూ థింగ్స్, కంటిన్యూస్ లెర్నింగ్, నాట్ జస్ట్ ఇనఫ్, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇన్నఫ్ అని ఎప్పుడు అనుకోరు అనమాట. దట్స్ వెరీ నైస్ కదా. మరి let me talk to my next caller. Okay, the lines are busy. Definitely busy because yavar ikkada pravlika ikkada. Hello.
2: Hello, good evening andi.
1: Good evening. Mee peru
2: Renuka andi.
1: Renuka garu cheppandi, mee friends lo ye quality chusi friendship chesaru?
2: Manchi vallai undale ante attitude undakudadu.
1: అంటే ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అని?
2: అట్లనే అట్లనే అండి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏ ఫ్రెండ్ లేరు నాకు.
1: అసలు మీ చుట్టుపక్కల ఎవరు మంచి వాళ్ళు దొరకలేదు అండి? చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకున్నారు మీరు మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే.
2: మంచిగా మాట్లాడితే అండి,
1: మంచి మాట్లాడే ఎవరు మంచి మాట్లాడలేదు ఇప్పటి వరకు రేణుకా గారితో. లేకపోతే ఏదైనా కాంపిటీషన్ పెడుతున్నారేమో ఫ్రెండ్ ఫ్రెండ్ గా మారాలంటే. ఎవరు విన్నవట్లేదేమో. ఫైన్, థ్యాంక్ యూ కదా, మీరు నేను ఫ్రెండ్స్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్ యూ. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్. మరి ఫ్రెండ్షిప్ అందరితో కుదరదు, వీఆర్ డెఫినెట్లీ వెరీ చూసీ. కొంతమంది మనకి నచ్చుతారు, కొంతమందిని మన దగ్గర దాకా రాణిస్తాము. అఫ్ కోర్స్ వీఆర్ ఫ్రెండ్స్ విత్ అవర్ సిబ్లింగ్స్ అండ్ పేరెంట్స్, అది బికాస్ వీ లివ్ టుగెదర్, వీ వర్ బాండ్ టుగెదర్, అదంతా ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ పీపుల్, బయట ఉన్న జనాల నుంచి కొంతమందినే మనం ఫ్రెండ్స్ కింద యాక్సెప్ట్ చేస్తాం, బికాస్ దే హ్యావ్ సంథింగ్ ఇంప్రెసివ్ ఫ్యాక్టర్స్ అబౌట్ దెమ్, దేర్ క్వాలిటీస్, మాట్లాడే విధానం, సో హెల్పింగ్ నేచర్, కొన్ని వాళ్ళ నేచర్, వాళ్ళ క్యారెక్టర్ కొన్ని కొన్ని ఇంప్రెసివ్గా ఉంటాయి. దాట్స్ హౌ వీ వాంటెడ్ టు మేక్ దెమ్ యాజ్ అ ఫ్రెండ్స్ కదా, అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ అనేసి, వీ ఫీల్ సో బెటర్ కదా. సో అలా మీరు మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీస్ చూసి ఫ్రెండ్షిప్ చేశారు? దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే. Stay tuned to 101.9.

అందరూ మన ఫ్రెండ్స్ అవ్వలేరు, కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ అవ్వగలుగుతారు. ఎందుకు అంటే వి చూస్ దెమ్ విత్ సమ్ ట్రేట్స్, సమ్ క్వాలిటీస్. సో కొంతమందికి చాలా బాగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, కొంతమందికి వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండే వాళ్ళు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నిరంతరంగా నేర్పించే వాళ్ళు కావాలి, అండ్ అందంగా ఉండటం అలా మెయింటైన్ చేసే వాళ్ళంటే ఇష్టం, లేకపోతే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళంటే ఇష్టం. ఇలాంటి ట్రేట్స్ ఖచ్చితంగా వెతుకుతారు కదా టు మేక్ అ ఫ్రెండ్షిప్. డెఫినెట్లీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో అక్కడ వీ గెట్ ఇంప్రెస్డ్ అండ్ వీ మేక్ దెమ్ యాజ్ అవర్ ఫ్రెండ్స్. సో అలా మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీ చూసి ఫ్రెండ్షిప్ చేశారు అనేసి అడిగితే నాకు వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయన్నమాట. నాకు నవ్య మెసేజ్ చేసింది, ప్రబలిక ఐ హ్యావ్ అ వెరీ బెస్ట్ ఫ్రెండ్, తన పేరు సునీత అన్నమాట. సో తను ఎప్పుడు షీ సో మచ్ ఆఫ్ కన్సర్న్డ్ అబౌట్ మీ, ఎప్పుడు నా బాగోగులు తెలుసుకుంటుంది, అండ్ ఎప్పుడన్నా నా ఎమోషనల్గా నేను డౌన్గా ఉంటే ఖచ్చితంగా నాకు తోడుంటుంది. సో దట్ ఈస్ వై

0: ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హర్ అనేసి నాకు మెసేజ్ చేసింది. దట్స్ వెరీ వెరీ నైస్ కదా. ఎస్, అండ్ ఫినాన్షియల్గా నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ రాహుల్ అనేసి నాకు కిరణ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, మరి మనకి చాలా ఎమర్జెన్సీ టైంలో ఎవరైతే ఉంటారో దే ఆర్ ద రియల్ పీపుల్ కదా. నిజంగా మన హ్యాపీ టైమ్స్లో షేర్ చేసుకునే వాళ్ళు కాదు, బట్ మన బ్యాడ్ టైమ్స్లో మన పక్కన ఉండే వాళ్ళు, దే ఆర్ ద రియల్ ఫ్రెండ్స్. సో ఎస్, ఫినాన్షియల్గా హెల్ప్ చేసిన ఫ్రెండ్ రాహుల్ అని మెసేజ్ చేశారు. అండ్ నాకు లక్ష్మీ గారు మెసేజ్ చేశారు. హాయ్ ప్రవళిక, మంచి పాటలు విన్నాం ఫ్రమ్ 6 to 7 అనేసి నాకు మెసేజ్ చేశారు. దట్స్ హౌ మన జెన్సీ చాలా హ్యాపెనింగ్గా ఉంది కదా, మల్టీలింగ్వల్ సాంగ్స్ వింటున్నాం. అండ్ ఎస్, మరి నాకు ఫనీ గారు మెసేజ్ చేశారు. నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ. సో మా అమ్మ నాకు ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసినా అసలు కంపారిజనే లేదు. సో షీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అనేసి నాకు మెసేజ్ చేశారు. దాట్స్ సో సో సో వండర్ఫుల్. ఇట్స్ 7:37 cross 26 seconds ఆన్ ది డాట్. ఏం ఆలోచిస్తున్నారు మీ ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. వెంటనే కాల్ చేయండి 0404-232-3482-1 అండ్ 0404-232-3230 అండ్ 2970-4715 ఆర్ ది నంబర్స్. లెట్స్ లిసన్ టు ఎ రెయిన్బో ఎవర్గ్రీన్.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీ చూసి ఇంప్రెస్ అయిపోయి ఫ్రెండ్షిప్ చేసేసారు? ఇది దా టాపిక్ ఫర్ టుడే. సో మరి ఈ టాపిక్ కోసం కాల్ చేశాడు జైశ్వేత్. హాయ్.
1: హాయ్ అక్క.
0: హాయ్ జైశ్వేత్, ఏం చదువుకుంటున్నావు నువ్వు?
1: ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ క్లాస్ అక్క.
0: అయ్యో, సో స్వీట్ అండ్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అయితే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
1: నా బెస్ట్ ఫ్రెండ్ పద్మనాభ అక్క.
0: పద్మనాభ? ఎందుకు పద్మనాభనే నీ బెస్ట్ ఫ్రెండ్, మిగతా వాళ్ళు ఎందుకు కాదు? వై వై ఇస్ పద్మనాభ యువర్ బెస్ట్ ఫ్రెండ్?
1: హీ విల్ ఆల్వేస్ ప్లే విత్ మీ.
0: And he's a good boy. నీకంటే గుడ్ బాయా? నీకంటే గుడ్ బాయ్ కాబట్టి పద్మనాభ బికేమ్ జైశ్వేత్స్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నైస్. సో ఓన్లీ పద్మనాభనేనా నీ బెస్ట్ ఫ్రెండ్, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఉన్నారా? ఆహా, చెప్పు ఎవరు? నచ్కేత్. ఓకే, వెరీ నైస్, సూపర్. ఎంజాయ్ యోర్ ఫ్రెండ్షిప్ విత్ పద్మనాభ. మరి పద్మనాభకి ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావా? ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా? కట్టావా? మమ్మీ ప్రాంప్ట్ చేస్తుండే ఆన్సర్ చేస్తున్నావా? దట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ జైశ్వేత్. అండ్ నాకు

మెసేజ్ చేశారు. సో కాల్ అసలు కలవట్లేదు, చాలా బిజీగా ఉంది ప్రభలిక అనేసి నాకు మెసేజ్ చేశారు. నాకు నాగమణి గారు చాలా బెస్ట్ ఫ్రెండ్, అంటే మా ఇద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ షీస్ మై బెస్ట్ ఫ్రెండ్ బికాజ్ ఒక చాలా చాలా మంచి గైడెన్స్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఆల్ ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్ షీ గైడ్స్ మీ సో వెల్ అనేసి నాకు రోహిణి గారు మెసేజ్ చేశారు. సూపర్ కదా, అలా గైడ్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి కదా. అంతెందుకు మన అర్జున్ రెడ్డిలో రాహుల్ రోల్ కింద ఉన్న ఫ్రెండ్ ఎంత మచ్ నీడెడ్ ఫ్రెండ్ కదా. ఎస్, కేయోస్లో ఉన్నప్పుడు, సెలబ్రేట్ చేసేటప్పుడు, ఎవ్రీ టైమ్ హీస్ జస్ట్ నియర్ టు హెమ్ అనమాట. సో దాట్స్ హౌ ద ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ కొంతమందితోనే అన్నీ మనం షేర్ చేసుకుంటాం. బికాజ్ ఇంట్లో వాళ్ళందరితో వాళ్ళతో ఇట్స్ అ డిఫరెంట్ బాండింగ్ అనమాట. బట్ సమ్వేర్ అవుట్ సైడ్ ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఫ్రమ్ సమ్ అదర్ మదర్ నుంచి వచ్చిన ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా అనిపిస్తూ ఉంటారు. బికాజ్ దట్స్ హౌ దే ఆర్ సో మచ్ ఆఫ్ సింక్ విత్ అస్, మన ఫీలింగ్స్తో మన థింకింగ్తో చాలా చాలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందుకే మేమో చాలా గట్టిగా రాసిపెట్టింది వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. సీరియస్లీ కొన్ని కొన్ని భరించినా కానీ, బట్ యు నో దే ఆర్ ద మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళు లేకపోతే ఏమైపోతామో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు మీకు మీ లైఫ్లో ఉండుంటారు కదా. అయితే వాళ్ళలో ఏ క్వాలిటీ అంత ఇంప్రెస్ చేసింది మీకు, మీ ఫ్రెండ్స్లో ఏ క్వాలిటీ చూసి ఫ్రెండ్షిప్ చేశారు బాస్, కాల్ మీ ఓవర్ 2323-00-2323-482-129704-715 are the numbers. Beautiful song, here we go. Stay tuned with me, RJ Prablika.

దిస్ కమ్స్ టు ది క్లైమాక్స్ ఆఫ్ ఆ కాలేజ్ టైం. మరి ఈరోజు మన కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్, వాటి విలువలు, వాటి క్వాలిటీస్, అబ్బాబా వరల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. అండ్ ఎస్, మన లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్ అనేవాడు ఖచ్చితంగా జరూరీ హోతా హై ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. బికాస్ వాళ్ళు ఇచ్చే కంఫర్ట్, దట్ కన్సర్న్, అండ్ మనకి ఒక లిసనింగ్ ఇయర్ కావాలి. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంట్లో వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉన్నా, ఎనీ టెన్షన్, జస్ట్ అది వెంట్ అవుట్ చేసుకోవడానికి వి జస్ట్ వాంట్ సమ్ లిసనింగ్ ఇయర్. అండ్ అంతేకాదు మనతో పాటు ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే లైక్ దిస్ కో అనే వాళ్ళు ఖచ్చితంగా కావాలి కదా. అండ్ అందుకే వీ మేక్ ఫ్రెండ్షిప్స్, అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ సో ఇంప్రెసివ్. వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళు కనిపించే విధానం కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ సో ఇంప్రెసివ్ అబౌట్ దెమ్. అందుకే వాళ్ళు కొంతమంది మనకు బాగా నచ్చేస్తారు, అందుకే మన ఫ్రెండ్స్ అయిపోతారు. సో అలా మీ లైఫ్లో వాల్యుబుల్ ఫ్రెండ్స్ ఎవరు అండ్ వాళ్ళ క్వాలిటీస్ ఏంటి చాలా చక్కగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాల్స్ రింగ్ అవుతూనే ఉన్నాయి, బట్ యూ సీ ది కాలర్స్ టైమ్ ఇస్ డన్. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు 0914023234822. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభలిక. మరి పాట తర్వాత, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఐల్ బీ బ్యాక్. మరి 8 o'clock to 9 o'clock తెలంగాణలో స్పెషల్ టాపిక్ మాట్లాడుకుందామా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రభలిక.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్2న ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత పంపిణీ ప్రారంభించనున్నట్టు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందని అన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని, తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీలు, నాగార్జున

సాగర్ నుంచి 16 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

All right, you are listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz Rainbow to Jeevitam Rangalamayam, and this is Telanganam with me, RJ Prablika. Yes, this is the segment specially for Telangana and its speciality in everything anamata. So 8 to 9 manam dani gurinchi maatladukuntunnam. Aithe it's already 8, mari mee dinner chesesaru. సో ఎంత ఎర్లీగా మీరు డిన్నర్ చేస్తే అంత బాగుంటుంది మీ హెల్త్ అని రిమైండ్ చేయడానికి చెప్తున్నాను. అండ్ ఎస్, మరి జనరల్గా తొందరగా పడుకొని తొందరగా లేచేవాళ్ళు ఉంటారు, లేట్గా పడుకొని లేట్గా లేచేవాళ్ళు ఉంటారు. అయితే ఎప్పుడు పడుకున్నా లేచినా కానీ డే మాత్రం స్టార్ట్ అయ్యేది కొంతమందికి నైట్ టైమే. సో అందుకే వాళ్ళకి నైట్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది, సీరియస్లీ కదా. అండ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్, మన హైదరాబాద్ అసలు పడుకుంటుందా? ఎనీ టైమ్ ఇన్ ద నైట్ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి చూడండి, అండ్ స్పెషల్లీ ఇన్ ద వీకెండ్స్, నైట్ 2 గంటలకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే స్పేసెస్ ఉన్నాయి అంటే ఏం చేస్తున్నారు బాబు? అసలు ఎవరికి అసలు పడుకోవాలని ఉండదా? పర్టికులర్ పడుకునే టైమింగ్స్ లేవా? సో ఆల్మోస్ట్ కొంతమంది అయితే డే అంతా పడుకొని రాత్రంతా తిరుగుతూ ఉంటారనమాట. అలా ఉంది సిటీ లైఫ్ అండ్ వైబ్స్ కదా. బికాస్ ఆఫ్ దే డిఫరెంట్ ప్రొఫెషన్, వాళ్ళ టైమ్ జోన్స్ డిఫరెంట్గా ఉంది.

ఉండొచ్చు, వర్క్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, జనాలు స్పెషలీ పీపుల్ హూ ఆర్ ఇన్ ది యూత్ స్టేజ్ వాళ్ళు నైట్ లైఫ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మన హైదరాబాద్లో. అండ్ యు నో సి జనరల్గా మన వీక్ డేస్లో మార్నింగ్ అంతా బిజీగా ఉంటాం కదా, కొంచెం చిల్ అవ్వాలి, ఇఫ్ యూ వాంట్ టు రోమ్ అవుట్ సైడ్ జస్ట్ ఎక్స్ప్లోర్, ఎవరన్నా ఇంటికి వచ్చినా కానీ లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనిపించినా కానీ వీక్ డేస్లో మనకి దొరికే టైం నైటే కదా, సో నైట్ టైం బాగా తిరగాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే హైదరాబాద్ ఇస్ సో స్పెషల్ ప్లేస్ టు ఎవ్రీబడి. నిజంగా డే టైంలో మనకు కొన్ని స్పెసిఫిక్ స్పేసెస్ ఉంటే నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఎస్, సరదాగా అలా ఆఫీస్ అయ్యాక ఫ్రెండ్స్తో